ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 5వ రోజు క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 27వ తేదీ ఆదివారం శుభోదయం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी आज सवेरे 11 बजे आकाशवाणी से मन की बात कार्यक्रम में अपने विचार साझा करेंगे. मासिक रेडियो कार्यक्रम की ये 138वीं कड़ी होगी. इसे आकाशवाणी और दूरदर्शन के समूचे नेटवर्क, आकाशवाणी समाचार वेबसाइट और न्यूज ऑन AIR मोबाइल ऐप पर प्रसारित किया जाएगा. इसका प्रसारण आकाशवाणी समाचार

ఈరోజు మన ప్రయాణం తమిళనాడు రాజధాని చెన్నైలోని మైలాపూర్ వరకు. సముద్రపు గాలుల మధ్య శతాబ్దాల విశ్వాసానికి

సాక్షిగా నిలిచిన పవిత్ర స్థలం శాంథోం బసిలిక. యేసుక్రీస్తు 12 మంది అపోస్తలుల్లో ఒకరైన సెయింట్ థామస్ జ్ఞాపకాలను మోస్తున్న ఈ పవిత్ర క్షేత్రం చరిత్ర, విశ్వాసం, ప్రార్థనల అందమైన కలయిక. ఈ పవిత్ర స్థల విశేషాలేమిటో, సెయింట్ థామస్తో ఉన్న అనుబంధం ఏమిటో, మనసును తాకే ఆధ్యాత్మిక అనుభూతి ఏమిటో తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

క్షేత్రదర్శిని వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. అది చెన్నై నగరం, మైలాపూర్. సముద్రపు గాలి తాకే ఒక పవిత్ర ప్రదేశం. సముద్రం ఒడ్డున ఒక సమాధి, దానిమీద ఒక మహాప్రార్థనా మందిరం. అక్కడికి వెళ్ళినప్పుడు ముందుగా మనకు కనిపించేది ఒక అందమైన నిర్మాణం, కానీ దాని వెనుక దాగి ఉన్న చరిత్ర తెలిస్తే మాత్రం మనసు ఒక్కసారిగా భక్తితో నిండిపోతుంది. అదే శాంథోమ్ కేథడ్రల్ బస్.

బెసిలిక, సెయింట్ థామస్ అపోస్తలుడి జాతీయ పుణ్యక్షేత్రం. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం యేసుక్రీస్తు 12 మంది అపోస్తలుల్లో ఒకరైన సెయింట్ థామస్ క్రీస్తుశకం 52లో భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో సువార్తను ప్రకటించిన ఆయన మైలాపూర్ ప్రాంతంలో మరణించి ఇక్కడే సమాధి చేయబడ్డారని చర్చి చరిత్ర చెబుతోంది. ఆ సమాధి నేటి శాంథోమ్ బసిలికా చర్చ్. అందుకే ఇది కేవలం ఒక చర్చి కాదు, దాదాపు 2000 సంవత్సరాల విశ్వాస జ్ఞాపకాలను మోస్తున్న పవిత్ర క్షేత్రం. యేసుక్రీస్తు చెప్పిన ఒక బోధన గుర్తొస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. అంటే దేవుడిని చూడటానికి మన కళ్ళ కంటే ముందు మన హృదయం పవిత్రంగా ఉండాలి కదా. అలాంటి పవిత్రత కోసం, ప్రశాంతత కోసం, ఒక ప్రార్థన కోసం, మనసులోని భారాన్ని దించుకోవడానికి శాంతోం తలుపులు మనల్ని ఆహ్వానిస్తున్నాయి. ఆ పవిత్ర క్షేత్రదర్శిని మనల్ని చరిత్రలోకి మాత్రమే కాదు మన హృదయంలోకి కూడా తీసుకెళ్తుంది.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, క్షేత్రదర్శిని వింటున్నారు. ఒక ప్రదేశాన్ని పవిత్రంగా మార్చేది దాని భవనం మాత్రమే కాదు కదా, అక్కడ ప్రార్థించిన మనుషుల విశ్వాసం, అక్కడ చేసిన ప్రార్థనలు, అక్కడే నడిచిన చరిత్ర. శాంథోమ్ నేలపై అలాంటి చరిత్ర అడుగులు ఎన్నో ఉన్నాయి. చర్చి అధికారిక చరిత్ర ప్రకారం శతాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని అనేక మంది యాత్రికులు సందర్శించారు. ప్రపంచ ప్రసిద్ధ యాత్రికుడు మార్కో పోలో కూడా 1292 ఇక్కడికి వచ్చినట్లు చర్చి చరిత్ర చెబుతుంది. ఇంకా మరో విశేషం ఏంటంటే 1545 సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ శాంథోమ్లో కొన్ని నెలలు గడిపి ప్రార్థించారని చర్చి చెబుతోంది. ఆయన ప్రార్థించిన ఆర్ లేడీ మైలాపూర్ మైలై మాత విగ్రహం నేటికీ ఇక్కడి భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఆకర్షణ. యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీరు కనుగొందురు. అది కేవలం ఏదో వస్తువు కోసం అడగమనే మాట కాదు, నమ్మకంతో దేవుడిని వెతకమనే ఆహ్వానం. శతాబ్దాలుగా ఈ నేలపైకి వచ్చిన వేలాది మంది భక్తులు కూడా అదే చేశారు. ఎవరో ఆరోగ్యం కోసం ప్రార్థించారు, ఎవరో కుటుంబం కోసం, ఎవరో కన్నీళ్లతో వచ్చి ప్రశాంతతతో తిరిగి వెళ్లారు. అందుకే శాంథోమ్ ఒక చారిత్రక ప్రదేశం మాత్రమే కాదు, మనిషి తన బాధను దేవుని ముందు ఉంచే ఒక నిశ్శబ్ద చిరునామా. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: సాధారణంగా మనం చర్చిలోకి వెళ్తాం, ప్రార్థిస్తాం, బయటకు వస్తాం. కానీ మనం ఇవాళ క్షేత్ర దర్శనంలో మాట్లాడుకుంటున్న శాంత్ హోమ్లో ఒక ప్రత్యేకమైన అనుభూతి ఎదురవుతుంది. ఎందుకంటే ఈ బసిలికా నిర్మాణంలోని సెయింట్ థామస్ సమాధికి ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి. చర్చి అధికారిక చరిత్ర ప్రకారం బసిలికా నిర్మాణంలో చిన్న టవర్ సెయింట్ థామస్ సమాధి ఉన్న ప్రాంతంపైనే ఉండేలా నిర్మించబడింది. ప్రస్తుత భవనం కింద ప్రత్యేకమైన టోమ్ చాపెల్ కూడా ఉంది. ఒకసారి ఊహించుకోండి, పైకి చూస్తే ఆకాశాన్ని తాకే గోతిక్ శిఖరం, కిందికి చూస్తే ఒక అపోస్తలుడి సమాధి, మధ్యలో నిలబడి ప్రార్థిస్తున్న మనిషి. ఇది కేవలం నిర్మాణం కాదు, భూమి, ఆకాశం, విశ్వాసం కలిసిన ఒక ఆధ్యాత్మిక అనుభూతి. భయపడుకుడి, విశ్వసించుడి అని యేసుప్రభువు ఒక సందర్భంలో చెప్పారు. మన జీవితంలో కూడా ఎన్నో భయాలుంటాయి కదా. రేపేమవుతుంది, నా సమస్య పరిష్కారం అవుతుందా, నా కుటుంబం బాగుంటుందా, నా కన్నీళ్లకు సమాధానం దొరుకుతుందా, అలాంటి ప్రశ్నలతో శాంత్ హోమ్లో అడుగుపెట్టినప్పుడు మనసుకు ఒక మాట వినిపించినట్టుంటుంది. అది కూడా యేసుక్రీస్తు చెప్పిన మాటే, భయపడకు, విశ్వాసంతో ముందుకు సాగు అని. అది ఈ క్షేత్రం ఇచ్చే గొప్ప ఓదార్పు.
1: అంతేకాదు, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అంటూ తనను తాను యేసుకు సమర్పించుకున్నాడు ఈనాటి ఈ యోహాను.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 6:29 దాటి 29 సెకండ్లు. 1896 వెలిగిన ఆ వెలుగు ఇప్పటికీ ఆరలేదు. శాంతోం బసిలికా గురించి మాట్లాడుతున్నాం కదా. పైకి చూస్తే ఆకాశాన్ని తాకే శిఖరం గోతిక్ నిర్మాణ శైలి, రంగురంగుల స్టెయిన్డ్ గ్లాస్ కిటికీలు, ప్రతి మూలలోనూ ఒక కళాత్మక కథ కనిపిస్తుంది. ప్రస్తుత చర్చి నిర్మాణం 19వ శతాబ్దం చివరిలో రూపుదిద్దుకుంది. పాత నిర్మాణాన్ని తొలగించి కొత్త బసిలిక 1896 ఏప్రిల్ 1న రెడీ అయింది. ఇక్కడి స్టెయిన్డ్ గ్లాస్ కిటికీల్లో సెయింట్ థామస్కు యేసు ప్రత్యక్షమైన దృశ్యం కూడా కనిపిస్తుంది. దాని పైభాగంలో క్రీస్తు చెప్పిన సందేశం ప్రతిబింబిస్తుంది. బీ నాట్ ఫెయిత్లెస్ బట్ బిలీవ్, అంటే అవిశ్వాసిగా ఉండకు విశ్వసించు అని. ఎంత చిన్నమాట కానీ ఎంత గొప్ప జీవన సందేశం కదా. మన కళ్ళకు కనిపించని దానిని నమ్మడం కొన్నిసార్లు కష్టం, కానీ విశ్వాసమంటే సమస్యలు లేవని అనుకోవడం కాదు, సమస్యల మధ్య కూడా ఆశను వదలకపోవడం. 1956 శాంతోం చర్చికి

తమిళనాడులో ఉన్న సెయింట్ థామస్ చర్చి గురించి మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ ఉన్న మైలైమాత కన్నీళ్లతో వచ్చిన వారికి ఒక ఓదార్పు. ఒక తల్లి ఒడిలో తలపెట్టినప్పుడు మన బాధలో సగం తగ్గిపోతుంది. అలాంటి తల్లి ప్రేమను గుర్తు చేసే పవిత్ర రూపం శాంథోమ్లోని ఆర్ లేడీ మైలాపూర్ మైలైమాత. చర్చి అధికారిక సమాచారం ప్రకారం సుమారు 3 అడుగుల ఎత్తున్న ఈ పురాతన మేరీ విగ్రహం ఇక్కడి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కూడా 1545లో ఈ విగ్రహం ముందు ప్రార్థించారని చర్చి చరిత్ర చెబుతుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పెద్ద కోరికలతోనే వస్తారని అనుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది ఒక్క మాట మాత్రమే చెబుతారు, అమ్మా నాకు తోడుగా ఉండు అని, అంతే. ఎందుకంటే కొన్నిసార్లు మనకు పరిష్కారం కంటే ముందు కావాల్సింది ఒక ఓదార్పు. యేసుప్రభువు చెప్పిన బోధనలో మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని ఉంటుంది. ఆ మాటలోనే క్రైస్తవ విశ్వాసం యొక్క గొప్ప అందముంది. ప్రార్థన అంటే మన కోసం మాత్రమే కాదు, మనల్ని బాధించిన వారికి కోసం కూడా ప్రార్థించడం, మనకు అవసరం లేని వారికి కూడా ప్రేమ చూపించడం, బాధలో ఉన్నవారికి చేయూతనివ్వడం, అదే క్రీస్తు చూపిన మార్గం. అందుకే శాంతోంలో వెలిగే ప్రతి కొవ్వొత్తి ఒక కోరిక మాత్రమే కాదు, ఒక

ఇంతవరకు మనం క్షేత్రదర్శినిలో శాంథోమ్ చరిత్ర చూశాం. సెయింట్ థామస్ అడుగుజాడలను గుర్తు చేసుకున్నాం. ఆయన సమాధిని సందర్శించాం. గోతిష్ శిఖరాలను కూడా చూశాం. రంగురంగుల కిటికీల్లో క్రీస్తు సందేశాన్ని, మైలై మాత ఆశీస్సులను గుర్తు చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఒకసారి కళ్ళను మూసుకుని ఊహించండి. సముద్రపు గాలి మెల్లగా వీస్తోంది. చర్చి గంట మూగుతోంది. ఎక్కడో ఒక మూలలో ప్రార్థన జరుగుతోంది. ఎవరైనా తమ బాధను దేవుని ముందు చెబుతున్నారు. ఆ సమయంలో యేసుప్రభువు మాటలు గుర్తొస్తాయి. భారం మోయిచ్చు అలసిపోయిన వారందరూ నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను అని. ఎంత ఓదార్పు ఇచ్చే మాట ఇది. జీవితం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు. కొన్ని రోజులు నవ్విస్తాయి, కొన్ని రోజులు ఏడిపిస్తాయి, కొన్ని రోజులు మనం ఒంటరిగా ఉన్నామనిపిస్తుంది. కానీ విశ్వాసం మనకు చెప్పేది ఒకటే, నీవు ఒంటరివి కాదు. అందుకే శాంథోమ్ బసిలికా నుంచి బయటకు వచ్చేటప్పుడు మన చేతిలో ఏమీ లేకపోవచ్చు, కానీ మనసులో ఒక కొత్త ధైర్యం ఉంటుంది, ఒక చిన్న ప్రార్థన ఉంటుంది, ఒక కొత్త

ఆశ ఉంటుంది. సెయింట్ థామస్ పలికిన విశ్వాస ప్రకటనను గుర్తు చేసుకుంటూ, నా ప్రభువా, నా దేవా అంటూ మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకుందాం. ఇది ఈనాటి క్షేత్రదర్శిని. ఇది ప్రదేశాలను చూపించే కార్యక్రమం మాత్రమే కాదు, మనసులను ప్రార్థన వైపు నడిపించే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. శాంతోం నుంచి మీ అందరికీ శాంతి, విశ్వాసం, ప్రేమ, దేవుని ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటూ ఇవాల్టి క్షేత్రదర్శిని మీతో వీడ్కోలు తీసుకుంటుంది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:50. ఇప్పుడు చింతనం. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 4వ భాగం. అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
1: లోకోద్ధరణగా నాడు పంచమ వేదమైనటువంటి మహాభారతంలో వేదవ్యాసుడు వర్ణించినటువంటి ఈ శాంతి పర్వములో భీష్మ ధర్మజుల సంభాషణలో శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞగా భీష్ముడు ఎలా చెప్తున్నాడనే విషయాన్ని అంచెలంచెలుగా తెలుసుకుంటున్నాం. ఈరోజు 4వ ప్రశ్నలో ఈ విధంగా ధర్మజుడు అడిగిన ప్రశ్న ఏమిటో ఇలా తెలుసుకుంటాం. బుద్ధిమంతుడైన వాడితో బలహీనుడైన వాడు విరోధాన్ని కొని తెచ్చుకుంటే వాడి గతి ఏమవుతుంది? నాకు దయచేసి సెలవు ఇవ్వండి అని ధర్మజుడు

భీష్ముల వారిని అడిగాను. అప్పుడు సమాధానం చెప్తున్నారు భీష్ముల వారు, ఓ ధర్మానందన, నీకు దీనికి ఒక ఉదాహరణ పూర్వకమైన కథతో సమాధానం చెప్తాను విను. విరోధం తెచ్చుకుంటే బలవంతుడు బుద్ధిమంతుడైన వాడితో, బలహీనుడు విరోధం తెచ్చుకుంటే వాడు ఎటువంటి ఆపదలకు గురి అవుతాడో ఒక సూక్ష్మమైన గాథ ఒకటి ఉన్నది. పూర్వం హిమవత్ పర్వత ప్రాంతములో ఒక బూరుగు చెట్టు ఉండేది. ఆ చెట్టు చాలా పెద్దది, విస్తరించింది, చాలా వైశాల్యంగా కలిగి ఉన్నది. ఒకనొక రోజున నారదుల వారు అటుగా వెళుతున్నారు. చూశాడు ఆశ్చర్యంతో ఆ బూరుగు వృక్షం దగ్గరికి వెళ్ళి, ఓ వృక్షమా అని ఇలా ప్రశ్నించాడు. ఇంత పొడుగు, ఇంత వెడల్పు కలిగి నీవు మృగాలకు పక్షులకు మిగిలిన ప్రాణులకు ఆశ్రయంగా ఉన్నావు కదా, నాకు చాలా సంతోషం. అయినా నాకొక్క అనుమానం వచ్చింది, చెట్లన్నీ కూడా ఏదో ఒక రోజు వాయుదేవుని కోపానికి గురి అవుతాయి. నీ సంగతి ఏమిటో నాకు వేరుగా కనపడుతున్నది. ఒకవేళ గాలిదేవుడే నీకు స్నేహితుడు ఎలా కుదిరిందో, లేక ఆయన నిన్ను దయతో కాపాడుతున్నాడా, కాస్త వివరించి చెప్పినట్లుగా. కలహాసనుడు, కలహమే అసలం ఆహారంగా కలవాడు నారదుడు కలహాసనుడు కాబట్టి ఈ ఒక చిన్న ప్రశ్న ఆ బూరుగు వృక్షానికి వేశాడు. అప్పుడు నారదుని మాటలు విని చాలా ఉప్పొంగిపోయింది ఈ బూరుగు వృక్షం. ఏమంటుంది, ఇది ఒక కథాపూర్వకంగా చెప్పుకుంటున్న లోకంలో అది కూడా మనం తెలుసుకునే విధంగా ఓ అహంకారం పెరిగిపోయింది. ఎప్పుడైతే దాన్ని పొగిడాడో ఈ అహంకారంతో, ఓ నారద, నా శక్తి ఏమిటో నువ్వు చూస్తున్నావుగా, వాయుదేవుడి బలం నా ముందు చాలా తీసేసినట్లే, నా ముందు వాయుదేవుడు నిలబడలేడు, అందువల్ల నీవు చెప్పే విషయం నాకేమీ బోధపడడం లేదు నా శక్తితో. ఈ 8వ వంతు కూడా వాయుదేవుడికి లేదు నా శక్తిలో అని అహంకారంగా మాట్లాడింది. ఆ బూరుగు చెట్టు మాట్లాడిన విషయాలను విని, ఓహోహో అలా అనుకుని ఆ వాయుదేవుడికి కొండలు సైతం పిండి చేసే ఒక శక్తి ఉన్నది సుమా, నీకది తెలుసునో తెలీదో, భూతాలన్నీ ఆ వాయువు కారణంగానే పనిచేస్తున్నాయి. అలాంటిది వాయుదేవుని నీవు ఇలా తూలనాడడం పనికిరాదు సుమా అని ఒక చొరకంటించాడు నారదుల వారు. వెంటనే ఆ బూరుగు వృక్షం అహంకారంతో, పోనారద, నా దగ్గరికి వచ్చి వాయుదేవుణ్ణి చూడమని చెప్పు, అతడికి ప్రభంజుడనే పేరుంది, అది నేను అసత్యంగా చేస్తాను అని ఒక అహంకారంతో ఎగతాళిగా మాట్లాడింది. ఇక ఆ శాల్మలి తరు అనగా ఈ బూరుగు చెట్టు గర్వానికి నారదుడు విస్తిపోయి దానికి గుణపాఠం చేయాలని నేరుగా వాయుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వాయుదేవుడికి ఈ విషయం వివరించాడు. ఓ వాయుదేవా, బూరుగు వృక్షాన్ని పోయి అడుగు అని చెప్పగా నారదుడు వారు చెప్పిన విషయం అర్థమైపోయింది. ఈ విధంగా గర్వంగా ఉన్నదని బూరుగు వృక్షం. వెంటనే వాయుదేవుడు మొట్టమొదటి బూరుగు వృక్షం దగ్గర తల ఎగరవేసి, అట్లయితే సరే నేను రేపు వెళ్ళి చూస్తాను, సిద్ధంగా ఉండని చెప్పి వెళ్ళిపోయాడు. మొట్టమొదటి చెప్పి వెళ్ళిపోయాడు రేపు వస్తానని. వాయుదేవుడు వెంటనే ఆ రాత్రికి ఒక ఆలోచన వచ్చింది. ఇక ఈ బూరుగు వృక్షానికి, అరరే నేను పొరపాటుగా దగ్గర అయినటువంటి ప్రగల్భాలు పలికినని ఇప్పుడు నాకు ఆపద వచ్చి పడింది, అనవసరంగా కొరివితో తలగొక్కున్నట్లుంది కదా అని అప్పుడు అనుకున్నది బూరుగు వృక్షం. రేపు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు కదా వాయుదేవుడు. వాయుదేవుడు తన మీద ఏదో అని చేసుకుంటున్నాడు, నేను అనవసరంగా కాలు దువ్వి చిచ్చు తెచ్చుకున్నాను, ఇక మరలా రేపు వస్తానని వెళ్ళాడే అని ఆలోచించి రాత్రంతా నిద్ర లేకుండా పోయినట్టుగా. ఇది ఒక కథాత్మకంగా మనం తెలుసుకోవాలి. కొట్టేదానికంటే కొడతానని చెప్తేనే భయం అన్నట్టుగా ఆ ఇక రేపు వస్తానన్నాడికి ఆ భయం ఎక్కువైపోయింది. ఇక నేనే నా ఆకులన్నీ రాల్చుకుంటాను, నా కొమ్మలు నేనే విరుచుకుంటాను, నా పువ్వులు నేనే రాల్చి పడేస్తాను అని ఒక నిర్ణయానికి వచ్చింది బూరుగు వృక్షం. వాయుదేవుడు ఏం చేస్తాడు, ఒక భయం చేద్దాం, జల్లారేటప్పటికి తను ఏమీ లేకుండా ఒక బోడింబ్రానుగా నిలుచున్నది. ఇక మరుసటి రోజు వాయుదేవుడు రానే వచ్చాడు, బూరుగు వృక్షాన్ని చూశాడు. ఆచిరరే, నేను చేయదలుచుకున్న పని నువ్వే చేసుకున్నావు, ఇంతేనా నీ ధైర్యం, నీ సాహసం, ఇదేనా నీ గర్వం
అని మంచి ఉపాయం పన్నావే ఈ

0: ఉపాయాన్ని నీ బంధువులు కూడా చెప్పు అని ఎగతాళి చేసి వాయుదేవుడు తన పాటికి తాను వెళ్ళిపోయాడు అన్నట్టుగా నారదుడు చెప్పిన విషయాలన్నీ కూడా ఓ ధర్మానందన విన్నావు కదా అని భీష్ముడు బలవంతుడైన వీరుడితో దుర్బలుడైన వాడు అహంకారంగా ప్రవర్తిస్తే తగాదా పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని అద్భుతంగా బూరుగు వృక్షం పోలిన వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది సమాజంలో ఉన్నారు అన్నట్లుగా ఒక చురక అంటించినట్లుగా అహంకారానికి ప్రతిరూపంగా చివరికి ఏ విధంగా వారి దుస్థితి మారుతుందో అని ఒక ఉదాహరణ పూర్వకమైన గాథను మనం ఈ నాలుగవ ప్రశ్న సమాధానంగా ఇంతవరకు తెలుసుకున్నాం. స్వస్తి.
1: మీరింతవరకు చింతనం మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక నాలుగవ భాగం విన్నారు. అందించిన వారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0402324052, వాట్సాప్ నంబర్ 7382608586.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో. సమయం 6:58 క్రాసెస్ 52 సెకండ్స్ అవుతుంది. ఈరోజు ఉదయం 7:18 ఇది మన చట్టం కార్యక్రమంలో అక్రమ నిర్మాణాలు. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈరోజు ఉదయం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: ఈరోజు ఉదయం 10 గంటలకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమంలో 7వ భాగం డాక్టర్ బీసీ రాయ్ రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి శ్రీ కె సందీప్ ఈరోజు ఉదయం 10 గంటలకు భారతరత్న ప్రత్యేక ధారావాహిక.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఈరోజు రాత్రి 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పిల్లల టీకాలు డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈరోజు రాత్రి 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో
2: ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2026 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. ఇప్పుడు వార్తలు వివరంగా. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు కొనసాగుతున్న ఈ సమయంలో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని, ఇంధన వాణిజ్య ప్రవాహాలకు అంతరాయం కలగకుండా చూడాలని భారతదేశం పిలుపునిచ్చింది. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగిస్తూ

0: యుద్దాల పర్యవసానాలు ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలకే కాకుండా వాటి సరిహద్దులకు చాలా దూరంలోని దేశాలు కూడా అనుభవించాల్సి వస్తోందని అన్నారు. ఆహార ఇంధన భద్రత రంగాలలో పరిస్థితిని మెరుగుపరచడానికి ఏదైనా చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని జయశంకర్ అన్నారు. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ సంఘర్షణ కీలకమైన అంతర్జాతీయ ఆందోళనగా మిగిలి ఉందని మంత్రి అన్నారు. శత్రుత్వాలకు ముగింపాకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపును పునరుద్ఘాటించారు.
1: A persistent threat to peace has been the scourge of terrorism. That this could be state-sponsored with cross-border purpose makes it a direct affront to the global order. Governments indulging in such practices must be held accountable. There must be no dilution in our zero-tolerance approach towards terrorism. Its financial aspects, in particular, should be exposed and should be countered.
0: ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని జయశంకర్ అన్నారు. సరిహద్దులు దాటి చేసే ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం ప్రపంచ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలు అని ఆయన అభివర్ణించారు. కృత్రిమ మీద గురించి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, దేశాలు తమ జాతీయ ప్రాధాన్యతకు అనుగుణంగా సొంత నమూనాలను ప్రణాళికలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. మాతా అమృతానందమయ్యి చూపించే కరుణ ప్రజలను ఏకం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేరళంలోని కొల్లంలో జరిగిన మాతా అమృతానందమయ్యి 73వ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన విశ్వసేవాదినం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాతా అమృతానందమయ్యి ఆశీస్సులతో నషాముక్త భారత్ ఉద్యమం గొప్ప విజయాన్ని సాధిస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. సేవను ఒక లక్ష్యంగా మార్చుకోవడం ద్వారా ఆమె ఆదర్శంగా నిలిచారని, ఇతరులకు సేవ చేయాలనే స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరే ఉద్యమంగా ఆమె తీర్చిదిద్దారని మంత్రి తెలిపారు.
2: 10 लाख से ज्यादा वृक्षारोपण, स्वास्थ्य, शिक्षा और आजीविका की भावना और इसके साथ साथ 101 गांवों को पूर्णतया से आत्मनिर्भर बनाने की दिशा में अम्मा ने बहुत बड़ा काम किया है. संयुक्त राष्ट्र के मिलेनियम विश्व शांति सम्मेलन और विश्व धर्म संसद जैसे कई मंचों में हिंदुत्व का सेवा का संदेश अम्मा ने पहुंचाया.
0: బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దానిని సద్వినియోగం చేసుకోవాలని అమిత్ షా అన్నారు. కేరళంలోని కుందరాలో నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఈ ఆరోపణలు అత్యంత దురదృష్టకరమని పార్టీ పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్కు సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ ఆమోదంతోనే తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని, ఎవరికీ ఓటు హక్కును నిరాకరించడం లేదని కమిషన్ స్పష్టం చేసిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఏసీఐ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్ధిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్ధిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధ ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగే వేడుకల్లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, భారతదేశ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మెరుగుపరచడానికి పలు కీలకమైన కొత్త కార్యక్రమాలను ఆవిష్కరించనున్నారు. ఈ వీసా, ఇన్క్రెడిబుల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం తన డిజిటల్ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. 2014లో ఈ వీసా సౌకర్యం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని క్రమంగా సులభతరం చేసింది. ఇది ఇప్పుడు 172 దేశాల పౌరులకు అందుబాటులో ఉంది.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తెలుగు అనువాదాన్ని వినవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బెంగళూరులో జరిగిన ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థుల సమావేశ సదస్సులో ఐఐటి మద్రాస్ యూనికార్న్ వెంచర్ ఫండ్ను ప్రారంభించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దీనికి నిర్మాణాత్మక సంస్కరణలు, సంస్థాగత బలోపేతం, లక్షిత విధాన చర్యలే కారణమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ సంతన్ పాల్, బి సాంబమూర్తి రచించిన క్యాష్లెస్ నేషన్, హౌ యూపీఐ చేంజ్డ్ ద నేషన్ అనే పుస్తకాన్ని కూడా ఆమె విడుదల చేశారు. యూనికార్న్ ఇండియా వెంచర్స్ భాగస్వామ్యంతో ఐఐటి మద్రాస్ ప్రారంభించిన ఈ నిధి ప్రారంభ దశ స్టార్టప్లకు 5 నుండి 20 కోట్ల రూపాయల వరకు అందిస్తుంది. దీనికి సెబీ ఆమోదం లభించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఏకగ్రీవ వివరణ దేశ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను పునరుద్ఘాటిస్తుందని, వాటి చుట్టూ ఉన్న అన్ని అపోహలకు తెరదించుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, స్థిరపడిన సంస్థాగత నియమాలను ఖచ్చితంగా పాటిస్తూనే తీసుకుంటారని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని, పటిష్టమైన ప్రజాస్వామ్యంలో విజయాలు, అపజయాలు రెండింటినీ హుందాగా, వినయంగా స్వీకరించడమే నాయకత్వమని ఆయన అన్నారు. దేశ రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం అత్యంత కీలకమని, భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి సమిష్టి బాధ్యత అని చంద్రబాబు నాయుడు అన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తిస్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఏషియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభినందించారు. పురుషుల, మహిళల జట్లు రెండూ స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చరిత్రాత్మక డబుల్ స్వీప్ను సాధించిందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రను ఈరోజు వరకు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 గంటలకు జాతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది మన చట్టం. అక్రమ నిర్మాణాలు. ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. అక్రమ నిర్మాణాలు ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. నమస్కారం అండి బాబ్జీ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: అసలు ఈ అక్రమ నిర్మాణాలని ఎలా నిర్ధారిస్తారు?
1: అక్రమ నిర్మాణాలు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే మనది కాని స్థలంలో, అది గవర్నమెంట్ది కావచ్చు, నాలా కావచ్చు, చెరువు కావచ్చు, ఇంకొకరిది కావచ్చు, అక్కడికి వెళ్ళి కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం కనుక చేపడితే అది ఇల్లీగల్. అక్రమ నిర్మాణాలు ఏమిటి అంటే ఒక అథారిటీ ఉంటుంది, ఇల్లు కట్టుకోవడానికి మనం ఎవరికో అప్రోచ్ అవుతాము, వాళ్ళు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ అనో ఏదో ఇస్తారు. ఇట్ డిపెండ్స్ అపాన్ సిటీ. అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఇప్పుడు ట్రైఫర్ కేట్ అయింది కాబట్టి జిహెచ్ఎంసీ, ఎంఎంసీ, సిఎంసీ ఇలా అయినాయి. ఇవి కాకుండా ఇంకా అర్బన్ లోకల్ బాడీస్ అంటారు,
0: మున్సిపాలిటీస్,
1: గ్రామ పంచాయతీలు అయినా సరే, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు బిల్డింగ్కి కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్కి కాకుండా అతిక్రమించి మనం ఏదైనా చేస్తే దాన్ని కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని అంట. అంటే మీది కాని స్థలంలో మీరు కట్టినా, మీకు ఇచ్చిన పర్మిషన్ని అతిక్రమించి కట్టినా, ఇవి రెండు కూడా ఇల్లీగల్ అని అంటారన్నమాట.
0: సాధారణంగా ఇల్లీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అక్రమ నిర్మాణాలు ఏముంటాయి?
1: సాధారణంగా మనము సపోజ్ నా స్థలం అనుకుంటాను, నేను మున్సిపల్ కార్పొరేషన్ని అప్రోచ్ అవుతాను, ప్లాన్ అప్రూవల్ చేయించుకుంటాను. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా మన రాష్ట్రంలో టీజీ బీపాస్ అనేటువంటి ఒక ఫెసిలిటీ, యాప్ బేస్డ్ ఫెసిలిటీ. దీని ప్రకారం ఏంటంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. అప్లికేషన్ ఓపెన్ చేసుకుని మనం సబ్మిట్ చేయాల్సినటువంటి డిటెయిల్స్ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా అప్రూవల్ వస్తుంది. దట్ ఈస్ ప్రొవిజనల్ అప్రూవల్, అంటే టెంటేటివ్గా అప్రూవల్ ఇస్తారు. అది మళ్ళీ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్స్.
0: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని,
1: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగానే ఇది కూడా త్వరగా, అంటే అంతకుముందు ఒక గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగితే టైం అవుతుందని, ఇటువంటివన్నీ కూడా బైపాస్ చేయడం కోసం, అంటే కర్టైల్ చేయడం కోసం ఈ టీజీ బీపాస్ అనేది తీసుకొచ్చారు.
0: అంటే పెరుగుతున్న సాంకేతికతను పూర్తిగా వినియోగించుకునే విధానం,
1: వినియోగించుకోవడం. అంటే పాత పద్ధతుల్లో డిలేస్ ఉంటాయి కాబట్టి ఇది త్వరితగతిని కంప్లీట్ చేయడం కోసం ఉద్దేశించబడినటువంటి ఒక ఫెసిలిటీ.
0: సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కి నిజ నిర్ధారణకు వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్ గా ఉంటే ఆ పర్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది.
1: ఆన్ రికార్డ్ ఆన్ గ్రౌండ్ రెండు ఒకటేగా ఉండాలి. మీకు ఇచ్చినటువంటి బిల్డింగ్ పర్మిషన్లో మీకు ఏదో, ఉదాహరణకి నేను చెప్తాను, ఒక 200, 230, 40, 50 గజాల లోపల మీకు ఒక స్టిల్ట్ ఫర్ పార్కింగ్, స్టిల్ట్ అంటే పార్కింగ్, తర్వాత 2 అప్పర్ ఫ్లోర్స్, 3 అప్పర్ ఫ్లోర్స్, దాన్ని అతిక్రమిస్తే 2 కాకుండా 3 కాకుండా కడితే అది అతిక్రమణ. అక్రమ నిర్మాణం అంటే అతిక్రమణించడమే. తర్వాత సెట్ బ్యాక్స్ అంటారు, అంటే ఆ ఇంటికి ముందు, కట్టబోయే ఇంటికి ముందు ఉన్నటువంటి రోడ్డు విడ్తిని బట్టి మీకు సెట్ బ్యాక్స్ ఇస్తారు. ముందు ఎంత ఉండాలి, మూడు వైపులు ఎంత ఉండాలి, చెట్లన్నీ నాటాలి, తర్వాత ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఎన్ని ఉండాలి, ఇవన్నీ కూడా దానిలో పొందుపరుస్తారు. ఏది బిల్డింగ్ పర్మిషన్లో వీటిని పట్టించుకోకుండా వీటిని అతిక్రమిస్తే అప్పుడు అది అతిక్రమణ అవుతుంది.
0: ముఖ్యంగా గమనిస్తుంటాం బాబ్జీ గారు, సెట్ బ్యాక్స్ని పాటించకుండా నా రూమ్ సైజ్ పెరుగుతుందనో, మాక్సిమం ప్లేస్ని కట్టుకుంటూ వీళ్ళకి వెంటిలేషన్ సమస్య వచ్చేసి పక్కింటి వాళ్ళకు కూడా వెంటిలేషన్ సమస్య కలిగించే సందర్భాలు చూస్తుంటాం. అలాంటి సమయాల్లో ఎలా అప్రోచ్ కావాలి, దీని రిడ్రెసల్ మెకానిజం ఏంటి?
1: నైబర్స్ కానీ కన్సర్న్డ్ సిటిజన్స్ కానీ, ఆ ఏరియాకు ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, ఎవరైనా సరే దాన్ని మా మున్సిపాలిటీ దృష్టికి తీసుకురావచ్చు. రాతపూర్వకంగానే వెళ్ళి మౌఖికంగా కానీ చెప్తే వాళ్ళు దాన్ని యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇటువంటి డీవియేషన్స్ కనుకైతే నిర్మాణంలో, ఒకటి దాని మీద సివిక్ ఫెసిలిటీస్ మీద, జనరల్ ఎన్విరాన్మెంట్ మీద కూడా, ఉదాహరణకి సపోజ్ పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఫ్లోర్స్ కడితే ఎక్కువ మంది ఇన్మేట్స్ దానిలోకి వస్తారు, ఎక్కువ 2-వీలర్స్, 4-వీలర్స్ వస్తాయి, ఆ రోడ్డు మీద ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతుంది, ఎమర్జెన్సీలో మీకు బయటకు వెళ్ళడానికి రావడానికి, ఫైర్ సర్వీస్ ఎవరైనా కనుక ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్ రావడానికి, అది కాకుండా మీకు వెంటిలేషన్ తగ్గిపోతుంది. అంటే సెట్ బ్యాక్స్లో చుట్టూ ఇంతింత ప్లేస్ ఇవ్వాలని వదిలిపెట్టాలని ఉంటుంది, ఎందుకంటే ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ కోసం, గాలి కోసం, వెలుతురు కోసం. దాన్ని ఏన్షియంట్ లైట్ అంటారు, అంటే ఇంతకాలంగా నాకు లైట్ వస్తుంది, ఇప్పుడు ఈ పక్కన అతను వచ్చి ఇతను కట్టడం వల్ల మూసుకుపోయిందని అతను వెళ్ళొచ్చు ఎక్కడికి. ఇది కాకుండా వాటర్, గ్రౌండ్ వాటర్ ఉంది అనుకోండి, ఇతను

0: అవసరానికి మించి అతిక్రమించి కడితే ఎక్కువ గ్రౌండ్ వాటర్ని డ్రా చేయడం వల్ల పక్క వాళ్ళకి డ్రై అయిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా ఎలక్ట్రిసిటీ లోడ్ సరిపోక ఫ్రీక్వెంట్ ఫెయిల్యూర్స్ అయిపోతే మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి. దానికి మళ్ళీ ఎలక్ట్రిసిటీ వల్ల ఆ ఏరియాలో డెవలప్మెంట్ ఛార్జెస్ అనే అదనంగా ఇస్తారు. ఇదంతా చైన్ రియాక్షన్. అండ్ డ్రైనేజ్ అండ్ సివరేజ్కి కూడా కనెక్షన్ ఒకటి ఉంటుంది. వాళ్ళు అంత సివరేజ్ని ఇది హ్యాండిల్ చేస్తుంది ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్, అది కూడా కొంచెం కష్టమే. ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, దాదాపు ఒక 2 డజన్ల ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఒక్క వ్యక్తి కనుక అతిక్రమించి నిర్మాణాలు చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే కాకుండా ఆ వీధిలో ఉన్న వాళ్ళకి, ఆ కమ్యూనిటీలో నివసించే వాళ్ళందరికీ కూడా ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి.
1: బాబుజీ గారు, ఈ అక్రమ నిర్మాణాల పట్ల ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా సమాచారం ఇచ్చి సంబంధిత అధికారులకు తెలియపరిచినట్లయితే, అది మౌఖికంగా కానీ రాతపూర్వకంగా కానీ ఒక వార్తా రూపకంగా కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినట్లయితే అధికారుల చర్యలు ఏ విధంగా ఉంటాయి?
0: ఫస్ట్ ఏం చేస్తారు, జనరల్గా జిహెచ్ఎంసీ వాళ్ళు స్టాప్ వర్క్ అనేటువంటి ఒక నోటీస్ ఇస్తారు, ఫాలోడ్ బై ఒక వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ నోటీస్ని అందుకున్న తర్వాత ఆ ఇంటి ఓనర్, ఇంటి యజమాని ఎవరైతే కడుతున్నాడో, లేకపోతే కాంట్రాక్ట్కి ఇచ్చుండొచ్చు, మేస్త్రికి ఇచ్చుండొచ్చు, ఎవరికైనా ఇచ్చుండొచ్చు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రెసిడెన్షియల్ ప్లాన్ అప్రూవల్ తీసుకొని కమర్షియల్గా కట్టేస్తుంటారు, స్టిల్ట్ని షాపింగ్ కాంప్లెక్స్కి ఇచ్చేస్తుంటారు, పార్కింగ్కి వాడకుండా ఇంకొక దానికి వాడేస్తుంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వచ్చి చూడాల్సిన బాధ్యత. ఫస్ట్ స్టాప్ వర్క్ నోటీస్ ఇస్తారు, స్టాప్ వర్క్ నోటీస్ ఇచ్చిన తర్వాత వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. ఒకవేళ కనుక వాళ్ళు వినకపోతే మున్సిపల్ అథారిటీస్కి ఏ హక్కు ఉంటుందంటే ప్రాపర్టీని సీజ్ చేసే హక్కు ఉంటుంది. ఒకవేళ అప్పటికే కనుక కట్టేసి ఉంటే దాన్ని డెమాలిష్ చేసే హక్కు ఉంటుంది. ఇన్ని రకాల స్టాట్యుటరీ పవర్స్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అండ్ అబో వీళ్ళకందరికి కూడా ఈ హక్కులు ఉంటాయన్నమాట. అది వాళ్ళ బాధ్యత.
1: ఇది కేవలము అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందడం వరకే మార్గముందా, ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా, ముందుగా ఆపడం బెటర్. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత అతనికి ముందుగా చెప్పి అతన్ని కరెక్ట్ చేయకపోతే అతను కూడా నష్టపోతాడు, ఎవరు నిర్మాణం చేసే అతను వ్యక్తి కూడా నష్టపోయే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ మున్సిపల్ అథారిటీ లెవెల్లోనే కంప్లైంటో లేకపోతే గ్రివెన్సో వచ్చిన వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని కరెక్షన్ చేసి లేదంటే ఫైన్ వేసో. ఇక్కడ రెగ్యులరైజేషన్ ఉండదు, ఇంకా డీవియేషన్స్కి రెగ్యులరైజేషన్ ఉండదు. అది వదిలిపెడితే మీరు అన్నది ఏంటి, ఇది కాకుండా మున్సిపల్ అథారిటీస్ కాకుండా ఇంకా వేరే లెవెల్ రిడ్రెసల్ ఆఫ్ గ్రివెన్స్ ఏదన్నా ఉందంటే సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు. మున్సిపాలిటీ వినకపోతే మున్సిపాలిటీ అఫీషియల్స్ని పార్టీ కూడా చేయొచ్చు. ఒకవేళ అది అపార్ట్మెంట్స్ కనుక అయితే, ఒకవేళ ఫ్లాటో అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు కనుక వాళ్ళకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా చూసి వాళ్ళకి కూడా ఇటువంటి ఈ మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా డిప్రైవ్ అవుతారు కదా. వాళ్ళైనా కోర్టుకు వెళ్తారు, లేదంటే కన్జ్యూమర్ ఫోరంకి వెళ్తారు, లేకపోతే ఈ అక్రమ కట్టడం ఆపకుండా కనుక కంటిన్యూ చేస్తే కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ పిటిషన్ అంటారు, రిట్ ఆఫ్ మాండమస్ అంటారు, అగెన్స్ట్ ద గవర్నమెంట్, అగెన్స్ట్ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ అండ్ బిల్డర్ మీద, కాంట్రాక్టర్ మీద, ఓనర్ ఆఫ్ ది ప్లాట్ మీద, ల్యాండ్ ఓనర్ను, వాళ్ళందరి మీద వాళ్ళందరినీ కూడా పార్టీలు చేసి వాళ్ళ దగ్గరికి వాళ్ళకి అగెన్స్ట్కి వెళ్ళొచ్చు. ఇది కాకుండా ఒక పెద్ద బిల్డింగ్ ఏదో స్ట్రక్చర్ వస్తుంది కాంప్లెక్స్ లాంటిది, ఆ కాంప్లెక్స్ ఆ స్ట్రక్చర్ వల్ల గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోవచ్చు, లేకపోతే ఇంకొక ప్రాబ్లం రావచ్చు, అప్పుడు పిల్లు కూడా వేయచ్చు.
1: పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్
0: వేసే అవకాశం ఎవరికి ఉంటుందో వాళ్ళకే. అంటే డైరెక్ట్గా కన్సర్న్డ్ పార్టీ పిల్లు వేయడానికి లేదు, అఫెక్టెడ్ పార్టీ సింగులర్గా వెళ్ళి వేయడానికి లేదు, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వేరే వాళ్ళు వెళ్ళచ్చు.
1: అంటే సమాజానికి జనరల్గా అందరికీ ఉపయోగకరంగా ఉండాలి, నష్టం జరగకూడదు అన్న భావనతో వేయచ్చు. మనము తరచుగా గమనిస్తూ ఉంటాము, వార్తల్లో కూడా చూస్తుంటాము, ఒక అపార్ట్మెంటు బ్యాంక్ లోన్ ప్రాసెస్ చేసుకొని జీతంలోంచి ఈఎంఐ కట్టుకుంటూ కొన్నాము, ఆ తదనంతరము దానికి సరైన పర్మిషన్స్ లేక దాన్ని కూల్ చేయడానికి అధికారులు వచ్చారని, మేము అన్ని విధాలుగా సరిగ్గా ఉన్నప్పటికీ మాకు లోన్ శాంక్షన్ అయిపోయి మేము అపార్ట్మెంట్ కొన్నప్పటికీ మాకు అవస్థ వచ్చింది అని అంటూ బాధపడే వాళ్ళని గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్లు కానీ ఫ్లాట్లు కానీ కొనేటప్పుడు కొనుగోలుదారు మీరు అన్నట్టు ముందు జాగ్రత్త చర్యగా ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని పూర్తిగా సాటిస్ఫై అయ్యి ఆ తర్వాత కొనాలంటారు?
0: ఇది చాలా మంచి ప్రశ్న. జనరల్గా అపార్ట్మెంట్స్ అనగానే నోటిఫై చేస్తారు, మంచి మంచి కలర్లు బ్రోషర్స్ వేస్తారు, సరే ఏరియా మంచిది బాగానే ఉందని చెప్పి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సిందంటే టైటిల్ ఆఫ్ ద ల్యాండ్, ఆ పేపర్ లింక్ డాక్యుమెంట్స్ కూడా ఇస్తారు, అది ఈయన పేరు మీద ఉందా, అంటే ఎవరైతే అమ్ముతున్నారు, అమ్మే వ్యక్తి అతను బిల్డరో కాంట్రాక్టరో ఎవరు అతని పేరు మీద ఉందా,

0: ల్యాండ్ క్లియర్గా ఉందా, అది అసైన్డ్ ల్యాండా, చెరువుల్లో కట్టారా, కాలువల పక్కన కట్టారా, ఇది చూసుకోవాలి.
1: ఈ
0: ఇంకొకటి
1: మధ్యలో ఎఫ్టీఎల్ బాగా చెప్తున్నారు.
0: ఎఫ్టీఎల్, ఎఫ్టీఎల్లో కనుక కడితే నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్లో వస్తారు, ఎందుకంటే వాటర్ పబ్లిక్ ప్రాపర్టీ, ఫారెస్ట్ పబ్లిక్ ప్రాపర్టీ, రోడ్స్ పబ్లిక్ ప్రాపర్టీ, వాటిని ఎన్క్రోచ్ చేయడానికి అధికారం ఎవరికి లేదు. కాబట్టి ఫ్లాట్స్ కొనేవాళ్ళు ఇంకా చూడవలసిన ఏంటంటే వాటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏమైనా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఇచ్చినారా, ఫైర్ సేఫ్టీ క్లియరెన్సెస్ ఇచ్చారా, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏమైనా ఇచ్చినారా. అన్నిటికీ అన్ని కాదు వర్తించవు, కొన్నిటికి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెద్ద పెద్దవి ఒకవేళ హై రైజ్ ఇది బిల్డింగ్స్ కనుకైతే ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఏమైనా ఆ జోన్లోకి వెళ్తే వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారా, ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చినారా. ఇంతకంటే ముందు, అన్నిటికంటే ముందు అసలు దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా. జిహెచ్ఎంసీ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత, మళ్ళీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు.
1: ఒక సామాన్యుడికి తక్కువ ధరకు వస్తుందనో ఆఫర్లు ఇస్తున్నాడనో ఇలాంటి వాటికి మోసపోకుండా ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒక నిష్ణాతుడైన ఒక అడ్వకేట్ కానీ ఈ సంబంధిత రంగంలో నిష్ణాతులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పక్కా లీగల్ అడ్వైస్ తీసుకున్నట్లయితే ఆ తర్వాత ముందుకెళ్ళడానికి దారి సుగమమవుతుందంటారా?
0: ఖచ్చితంగా. అన్ని లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంటో ఫ్లాటో లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ ఒక ఫ్లోరో కొంటున్నప్పుడు ఒక 10,000, 5,000, 15,000, 20,000 దాని వాల్యూని బట్టి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఈ పేపర్లన్నీ ఇస్తే అతను లీగల్ అడ్వైస్ ఇస్తారు. లేదా కాస్త అవగాహన ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఇంతకుముందు ఫ్లాట్ కొన్నవాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళనన్నా అడగాలి వాళ్ళు ఏం ప్రొసీజర్ ఫాలో కావాలి. ముఖ్యంగా చెరువు ఉందా, కాలువ ఉందా, రోడ్డు ఉందా, అసైన్డ్ ల్యాండా, ఫారెస్ట్ ల్యాండా, ఇది చూసుకోవాలి. తర్వాత బిల్డింగ్ వైలేషన్ లేకుండా అన్ని కరెక్ట్గా వచ్చిందా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిందా, అది నిజమా కాదా. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఫేక్ చేసి ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి, దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఒక లీగల్ మ్యాగజిమ్ ఉంది, విజిలెంటిబస్ నాన్ డ్యూరెంటిబస్ జ్యూరా సబ్వీనియన్స్ అని ఒక లీగల్ మ్యాగజిమ్. దానిలో ఏంటంటే చట్టం ఎప్పుడు జాగరూకతతో మేలుకొని ఉండే వాళ్ళకి మాత్రమే మేలు చేస్తుంది, నిద్రపోయే వాళ్ళకి చట్టం మేలు చేయదు. కాబట్టి నిద్రపోకుండా మేల్కొని ఇవన్నీ తెలుసుకొని కష్టపడిన సొమ్ము, లోను, ఇంకేదో ఆస్తులు కొనుక్కున్న తర్వాత ఈ ఇబ్బందులు పడకూడదని,
1: చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోకుండా
0: ఏం ప్రయోజనం,
1: ముందుగానే జాగ్రత్త పడడం మంచిదండి. చివరిగా ఒక ప్రశ్న అడ్వకేట్ గారు, ఒక చిన్నపాటి డీవియేషన్ లేదంటే ఒక పైన పెంట్ హౌస్ లాంటిది ఏదో వేసుకుంటారు, అది ఇచ్చిన పర్మిషన్ దాటి కొంత కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, లేదు మీరు అన్నట్టు స్టిల్ట్లో అంటే పార్కింగ్లో పూర్తిగా పార్కింగ్ వదలకుండా కొంత భాగాన్ని ఒక రూమ్ కిందనో వాచ్మెన్ రూమ్ కిందనో, ఒరిజినల్ ప్లాన్లో ఉండదు అది కానీ చేసుకుంటారు, ఇలాంటి కన్స్ట్రక్షన్స్ని ఇతరులకి పెద్దగా ఇబ్బంది లేకుండా ఉన్న వాటిని క్రమబద్ధీకరించే వ్యవస్థ ఏమైనా ఉందా, చేసుకోవచ్చా?
0: 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వమే ఇటువంటివి ఏమైనా ఉంటే మీరు చేసుకోండి, అంటే టోటల్ డీవియేషన్ ఉండకూడదు. వితిన్ ది పర్మిటెడ్ 4 వాల్స్ లోపల స్మాల్ డీవియేషన్స్ ఏమైనా ఉంటే మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే నిజాయితీగా చేసేస్తా.
1: కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నిర్మాణం అంటూ చేపడితే పూర్తి పర్మిషన్స్ తీసుకొని దాన్ని అతిక్రమించకుండా కట్టుకొని ప్రశాంతమైన జీవనం గడపాలి. అంతేకాకుండా ఎవరైనా ఇలాంటి అతిక్రమణలు జరిగినప్పుడు నాకెందుకులే అనుకోకుండా ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లయితే సమాధహితం కోరి మన బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు బాబుజీ గారు, నమస్కారం.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

0: మీరింతవరకు ఇది మన చట్టం అక్రమ నిర్మాణాలు ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చూడాలని ఉంది సినిమా కోసం హరిహరన్ పాడిన వీటిరు సుందరమూర్తి గీతం అది, మణిశర్మ సంగీతం. ఈరోజు సెప్టెంబర్ 27 వరల్డ్ టూరిజం డే. ప్రపంచంలోని ఎన్నో సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు, రుచులు, ప్రకృతి అందాలను మనకు పరిచయం చేసే ఈరోజును ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27 జరుపుకుంటూ ఉంటారు. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళడం మాత్రమే ప్రయాణం కాదు, మనకు తెలియని ప్రపంచాన్ని మన కళ్ళతో చూసి మనసుతో అనుభవించడమే నిజమైన పర్యాటకం. ఈ ప్రయాణాల వెనుక స్థానిక కళాకారులు, హస్తకళాకారులు, గైడ్లు, హోటల్ సిబ్బంది, చిన్న వ్యాపారులు, ఎంతోమంది జీవనోపాధి కూడా ముడిపడి ఉంటుంది. అందుకే టూరిజం ఒక ప్రయాణం మాత్రమే కాదు, ప్రజల జీవితాలని కలిపే ఒక వంతెన. అలాంటి పాటే యమహానగరి కలకత్తాపురి. ఈ పాట వింటుంటే మనసులు ఒక కొత్త నగర వీధుల్లోకి ప్రయాణం చేసినట్టుంటుంది కదా. విశ్వ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రయాణం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మన తెలుగు సినిమా గుర్తు చేసిన అద్భుతమైన ప్రయాణ గీతాల్లో ఈ యమహానగరి కూడా ఒకటి. టూరిజం అంటే కేవలం ఒక ప్రదేశానికి వెళ్ళి ఫోటో దిగడం కాదు, అక్కడి మనుషుల్ని చూడడం, వారి జీవనశైలిని తెలుసుకోవడం, ఆ ప్రాంతపు సంస్కృతిని మనసుతో అనుభవించడం. అందుకే ఒక మంచి ప్రయాణం మనకు ఫోటోలు మాత్రమే కాదు, జ్ఞాపకాలు, అనుభవాలు, కథల్ని కూడా ఇస్తుంది. మరి ఈ వరల్డ్ టూరిజం డేకి మనసులో ఎప్పటి నుంచో ఉన్న ఆ ప్రయాణాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రపంచం ఎంతో పెద్దది, చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి, వినాల్సిన కథలు కూడా, తెలుసుకోవాల్సిన కథలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రయాణం మొదలయ్యేది మన కాళ్లతో కాదు, మనసులో పుట్టే ఒక చిన్న కోరికతో.

0: రుద్రవీణ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వండర్ఫుల్ గీతం విన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన, ఇళయరాజా సంగీతం.
1: గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
0: ఇప్పుడు విందాం ఇళయరాజా సంగీత సారథ్యంలో మరో గీతం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, లేడీస్ టైలర్ సినిమా కోసం.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ కంపోజిషన్లో ఎస్ జానకి పాడిన అన్నమాచార్య కీర్తన విన్నారు. పడమటి సంధ్యారాగం చిత్రం కోసం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన సి నారాయణ రెడ్డి గీతం ఆపద్ బాంధవుడు చిత్రం కోసం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో టాక్ లో టైం 8:15 గ్రాసేసి 20 సెకండ్స్ అవుతోంది. జనరంజని శ్రోతలు లేఖలు అలాగే ఈమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటారు. ముందుగా బండారు త్రిమూర్తులు గుప్త గారు రిక్వెస్ట్ చేశారు ఆనతి నియరాహరా అనే పాట కావాలని స్వాతి కిరణం సినిమా కోసం. గానం వాణి జయరామ్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: శ్రీ ఆంజనేయం. ఈ సినిమా కోసం మల్లికార్జున్ పాడిన పాట, మణిశర్మ సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన. ఈ పాటను రిక్వెస్ట్ చేసిన వారు గంగాధర్ శ్రీనివాస్. విలాసాగర్ విలేజ్, బోయిన్పల్లి మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా.

వేటగాడు ఈ సినిమా కోసం బంగారు బాతుగుడ్డు అనే పాట వినిపించాలని ఎస్ భిక్షపతి రిక్వెస్ట్ చేస్తున్నారు. సాయిబాబా కాలనీ మేడ్చల్ నుంచి.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 8:30 దాటి 50 సెకండ్లు. జనరంజని శ్రోతలు లేఖలు అలాగే ఈమెయిల్ ద్వారా కూరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు ఆత్మీయుడు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీసుశీల పాడిన ఆత్రేయ గీతం వింటారు. జేవి రాఘవులు సంగీతం. ఈ పాటను అడిగినవారు దుగ్గి నాగేశ్వరయ్య, వెల్దుర్తి విలేజ్, కర్నూలు జిల్లా నుంచి.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: జనరంజని శ్రోతలు లేఖలు అలాగే ఈమెయిల్ ద్వారా కూరిన సినిమా పాటలు వింటున్నారు. విశ్వనాథ నాయకుడు ఈ సినిమా నుంచి పి సుశీల, మాధవ పెద్ది రమేష్ పాడిన పాట, జేవి రాఘవులు సంగీతం, దాసరి నారాయణరావు రచన. ఈ పాటను అడుగుతున్న వాళ్ళు నాగనాథ్ గుప్తా, నిజామాబాద్ జిల్లా నుంచి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్లో టైం 8:41 క్రాస్ చేసి 41 సెకండ్స్ అవుతోంది. ఆది ఈ సినిమా నుంచి మల్లికార్జున్ సునీత పాడిన ఈ పాట వినండి. చంద్రబోస్ రచన, మణిశర్మ సంగీతం. ఈ పాటను రిక్వెస్ట్ చేసిన వారు దమ్మోజు వెంకటాచార్యులు ఫ్రమ్ చందంపేట్ మండల్ నల్గొండ జిల్లా.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: జనరంజని. శ్రోతలు లేఖలు, ఈమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. స్టూడియో క్లాక్లో టైం 8:47 క్రాసెస్ 5 సెకండ్స్ అవుతుంది. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు స్వప్న సినిమా కోసం రాజశ్రీ రాసిన పాట, సత్యం సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం. ఈ పాటను అడిగిన వారు కుంచె శ్రీహరి, శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్, నిజామాబాద్ నుంచి.

జనరంజన్ కార్యక్రమంలో తర్వాత గుణ రవి రిక్వెస్ట్ చేసిన పాట కరీమాబాద్ వరంగల్ జిల్లా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెండ్ల సీతారామ శాస్త్రి గీతం రాజ్ కోటి సంగీతం.

జనరంజన్ కార్యక్రమంలో తర్వాత నిండు హృదయాలు సినిమా కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట సి నారాయణ రెడ్డి సాహిత్యం టీవీ రాజు సంగీతం. ఈ పాటను రిక్వెస్ట్ చేసింది వెల్దుర్తి జగిత్యాల జిల్లా నుంచి జప్ప భూమేశ్వర్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పథకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బెంగళూరులో జరిగిన ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థుల సమావేశ సదస్సులో ఐఐటి మద్రాస్ యూనికార్న్ వెంచర్ ఫండ్ను ప్రారంభించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ పేరుతో అద్భుత సంస్కరణలను అమలు చేసి భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా నిలబెట్టిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని, ఆయన ప్రవేశపెట్టిన చట్టాల ద్వారా దేశవ్యాప్తంగా సమకూరిన అభివృద్ది ఫలాల తీరును తెలిపే ఒక విజ్ఞాన కేంద్రాన్ని మన్మోహన్ గౌరవార్థం ఢిల్లీలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విప్రో కోడలిలో ఏర్పాటు చేసిన 14 అడుగుల మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మాదాపూర్లోని శిల్పారామంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఎకో టూరిజం, టెంపుల్, విలేజ్ హెల్త్ టూరిజం వంటి అనేక రంగాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ జైళ్లు దిద్దుబాటు సేవల శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు 2026 లభించింది. నివృత్తి పేరిట జైళ్లలో వ్యసన విముక్తి కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు ఈ పురస్కారం లభించింది. ఢిల్లీలోని ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో నిర్వహించిన 109వ స్కోచ్ సమ్మిట్ ఇండియా ఎకనామిక్ ఫోరంలో జరిగిన కార్యక్రమంలో స్కోచ్ ప్రతినిధులు రోహన్ కొచ్చర్, సమీర్ కొచ్చర్ చేతుల మీదుగా తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణలో 3 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు మోసపోయారని, 100 రోజుల్లోనే తామిచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన వాళ్లు ఒక్కటి అమలు చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు విమర్శించారు. మరో 2 ఏళ్లలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10:50 మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:05 కావస్తోంది. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ, ప్రత్యేక ధారావాహిక వింటారు. 7వ భాగం. డాక్టర్ బిసి రాయ్, రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ.
2: గతవారం వితంతు అభ్యుదయం కోసం, మహిళా విద్య కోసం తన శతాబ్ద కాలపు జీవితాన్నే తపస్సుగా మలుచుకున్న అపర సామాజిక మహర్షి ధొండో కేశవ కర్వే గారి స్ఫూర్తిదాయక గాథను తెలుసుకున్నాం. ఈరోజు ఒక చేతితో రోగుల ప్రాణాలను కాపాడే వైద్యుడిగా, మరో చేతితో నవభారత పశ్చిమ బెంగాల్ నిర్మాణాన్ని చేపట్టిన అపర ధన్వంతరి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ గారి సమగ్ర జీవితాన్ని తెలుసుకుందాం.
3: 1961వ సంవత్సరంలో స్వతంత్ర భారతదేశం తన అత్యున్నత భారతరత్న కిరీటాన్ని వైద్య రంగానికి, పరిపాలన రంగానికి అసమాన సేవలందించిన ఒక మహోన్నత ప్రాణదాతకు అర్పించి తనను తాను గౌరవించుకుంది. మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి ఉదయం పూట ఉచితంగా పేదరోగులకు వైద్యం అందిస్తూ, సాయంత్రం వేళల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దిశానిర్దేశం చేసిన అరుదైన బహుముఖ ప్రజ్ఞాశాలి కథ ఇది. వైద్యుడిగా, విద్యావేత్తగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, పశ్చిమ బెంగాల్ శిల్పిగా నిలిచిన డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారి సమగ్ర జీవితంలోకి మీ అందరికీ సాదర స్వాగతం.
2: 1882వ సంవత్సరం జూలై 1వ తేదీ, బీహార్ రాజధాని పాట్నాలోని బంకీపూర్ ప్రాంతం. ప్రకాశ్ చంద్రరాయ్, అఘోర కామినీదేవి దంపతులకు బిధాన్ చంద్రరాయ్ జన్మించారు. తండ్రి ప్రకాశ్ చంద్ర ఎక్సైజ్ శాఖలో పనిచేసేవారు. ఆయన సంపాదనలో అత్యధిక భాగం సామాజిక సేవా కార్యక్రమాలకే వెచ్చించేవారు. తల్లి అఘోర కామిని బ్రహ్మ సమాజ భావాలు కలిగిన ఉదారవాది. కానీ బిధాన్ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. పేదరికంలో తీవ్రమైన క్రమశిక్షణ మధ్య ఆయన పెరుగుతూ వచ్చారు. పాట్నా కాలేజియేట్ స్కూల్లో ప్రాథమిక విద్య ముగించుకుని పాట్నా కాలేజీ నుండి గణితంలో బిఏ పూర్తి చేశారు. ఆ తర్వాత వైద్య విద్య పట్ల ఉన్న ఆసక్తితో కలకత్తా మెడికల్ కాలేజీలో చేరారు.
3: కలకత్తాలో చదువుకునే రోజుల్లో బిధాన్ దగ్గర తినడానికి కూడా డబ్బులుండేవి కావు. ఆయన కాలేజీ హాస్టల్లో నెలకు చాలా కొద్ది రూపాయలతో కాలం వెల్లదీస్తూ స్వయంగా తన పనులు తానే చేసుకునేవారు. ప్రయోగశాలల్లో రాత్రింబగళ్ళు శ్రమించి మెడిసిన్లో డిగ్రీ పూర్తి చేశారు. వైద్య రంగంలో ఉన్నత విద్య కోసం బిధాన్ 1909వ సంవత్సరంలో ఇంగ్లండ్ వెళ్లారు. లండన్లోని ప్రసిద్ధ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్లలో ఒకేసారి ప్రవేశం పొందాలని ఆయన భావించారు. అయితే ఆయన ఒక భారతీయుడు కావడం వల్ల అక్కడి బ్రిటిష్ డీన్ ఆయన అప్లికేషన్ను తిరస్కరించారు. కానీ బిధాన్ అధైర్యపడలేదు. ఆయన వరుసగా 30 సార్లు డీన్ ఆఫీస్ చుట్టూ తిరిగారు.

0: పట్టుదలను మేధస్సును చూసి ఆశ్చర్యపోయిన డీన్ చివరికి ప్రవేశానికి అనుమతించారు. కేవలం 26 నెలల వ్యవధిలోనే విధాన్ ఒకేసారి ఎంఆర్సిపి ఇంకా ఎఫ్ఆర్సిఎస్ రెండింటినీ పూర్తి చేశారు. భారతదేశపు వైద్య చరిత్రలోనే ఇలా 2 మెడికల్ క్వాలిఫికేషన్లు ఒకే సమయంలో సాధించిన అరుదైన శాస్త్రవేత్తలలో డాక్టర్ బిసి రాయ్ ఒకరు.
1: 1911లో భారతదేశం తిరిగి వచ్చిన డాక్టర్ బిసి రాయ్ కలకత్తా మెడికల్ కాలేజీలో, ఆ తర్వాత కార్మైకేల్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా చేరారు. వైద్యుడిగా ఆయన డయాగ్నసిస్ అద్భుతంగా ఉండేది. రోగి ముఖం చూసి నాడి పట్టుకుని జబ్బు ఏంటో సరిగ్గా చెప్పేవారు. చికిత్స కోసం ఆయన వద్దకు వచ్చిన ధనికుల దగ్గర ఆయన ఫీజు వసూలు చేసి ఆ డబ్బునంతా ఉదయాన్నే తన ఇంటి ముందు క్యూ కట్టే నిరుపేద రోగుల ఉచిత చికిత్సకు, ఉచిత మందుల పంపిణీకి ఉపయోగించేవారు. గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వంటి దిగ్గజ నాయకులకు ఆయన వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించారు. మహాత్మా గాంధీకి అనుంగు మిత్రునిగా, వ్యక్తిగత వైద్యునిగా వ్యవహరించారు.
0: 1942లో పూణేలో గాంధీజీ ఫిట్ ఇండియా ఉద్యమంలో నిరాహార దీక్షకు దిగారు. ఆరోగ్యం క్షీణించడంతో రాయ్ ఆయనకు మందులిచ్చారు. ఇండియాలో తయారైనవి కావని గాంధీజీ వాటిని నిరాకరించారు. అంతేకాక, నేను నువ్విచ్చిన మందులు ఎందుకు తీసుకోవాలి, ఈ దేశంలోని 40 కోట్ల ప్రజలకు నువ్వు ఉచితంగా వైద్యం చేస్తావా అని ప్రశ్నించారు. అందుకు డాక్టర్ రాయ్, లేదు, అందరికీ ఉచితంగా వైద్యం చేయలేను, కానీ నేనొచ్చింది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి వైద్యం చేయడానికి కాదు, ఈ దేశంలోని 40 కోట్ల మంది ప్రజలకు సారథ్యం వహిస్తున్న వ్యక్తికి అన్నారు. గాంధీజీ మరు మాట్లాడకుండా మందులు తీసుకున్నారు. బెంగాల్లోని బారక్పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బెంగాల్గా పేరొందిన సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించారు.
1: దేశభక్తి బీసీ రాయ్ రక్తంలోనే ఉండేది. మహాత్మా గాంధీ, దేశబంధు చిత్తరంజన్ దాస్ల పిలుపు మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టారు. 1930లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. వైద్యంతో పాటు విద్యారంగానికి ఆయన చేసిన కృషి అనన్యం. కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా సేవలందించారు. విదేశీ వైద్య విద్యా సంస్థలపై ఆధారపడకుండా భారతదేశంలోనే జావద్పూర్ టీబీ హాస్పిటల్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్టిట్యూట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల స్థాపనలో కీలక పాత్ర పోషించారు.
0: 1947లో దేశ విభజన జరిగింది. బెంగాల్ ముక్కలై పశ్చిమ బెంగాల్గా మారింది. తూర్పు పాకిస్తాన్ నుండి లక్షలాది మంది హిందూ శరణార్థులు కలకత్తాకు పోటెత్తారు. ఆహార కొరత, దారిద్ర్యం, అల్లర్లతో బెంగాల్ కొట్టుమిట్టాడుతోంది. అలాంటి క్లిష్టమైన సమయంలో 1948 జనవరి 23న డాక్టర్ బిసి రాయ్ పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మొదట ఆయన ఆ పదవికి అంగీకరించలేదు. కానీ గాంధీజీ ఆదేశంతో దేశ సేవ కోసం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన 14 సంవత్సరాలు అందించిన పాలన పశ్చిమ బెంగాల్కు స్వర్ణయుగమనే చెప్పాలి. శరణార్థులకు వసతి కోసం ఆయన కళ్యాణి నగరాన్ని నిర్మించారు. భారతదేశపు రూర్కెలాగా పిలువబడే దుర్గాపూర్ స్టీల్ సిటీని, పారిశ్రామిక నగరమైన అసన్సోల్ను ఆవిష్కరించారు. కలకత్తా స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సిఎస్టిసి, దిగా ప్రాంతంలో సముద్ర తీర పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేశారు.
1: డాక్టర్ బిసి రాయ్ జీవితం అత్యంత అరుదైనది. ఆయన 1882 జూలై 1న జన్మించారు. 1961వ సంవత్సరంలో ఆయన దేశానికి చేసిన అమూల్య సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నతమైన భారతరత్న పురస్కారాన్ని అందజేసింది. ముఖ్యమంత్రిగా ఉంటూనే రోజూ ఉదయం పేదలకు ఉచితంగా వైద్యం చేయడం ఆయన చివరి శ్వాస వరకు ఆపలేదు. 1962 జూలై 1న తన 80వ పుట్టినరోజు నాడే ఉదయం రోగులను పరీక్షించిన కొన్ని గంటలకే ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు. జన్మించిన రోజు, మరణించిన రోజు ఒక్కటే కావడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటన. డాక్టర్ బిసి రాయ్ స్మృత్యర్థం ఆయన జన్మదినం మరియు మరణదినమైన జూలై 1వ తేదీని

0: భారతదేశం ప్రతి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవం నేషనల్ డాక్టర్స్ డేగా సగర్వంగా జరుపుకుంటుంది.
1: డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ నివాసాన్ని ఆయన తల్లి అఘోర్కామిని దేవి పేరు మీద ఒక నర్సింగ్ హోమ్గా మార్చారు. భారత ప్రభుత్వం 1967 సంవత్సరంలో న్యూఢిల్లీలోని చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్లో పిల్లల కోసం డాక్టర్ బిసి రాయ్ మెమోరియల్ లైబ్రరీ ఇంకా రీడింగ్ రూమ్ను ఏర్పాటు చేసింది. వైద్యం, రాజకీయాలు, విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం, కళలు, సాహిత్యం వంటి రంగాలలో వ్యక్తులు చేసిన కృషిని గౌరవించేందుకు 1976 సంవత్సరంలో బీసీ రాయ్ జాతీయ పురస్కారాన్ని కూడా ప్రారంభించారు. వైద్యం, ప్రజా జీవితం, రాజకీయాలకు అతీతంగా బీసీ రాయ్ ఒక పాత్రికేయుడు కూడా. ఆయన చిత్తరంజన్ దాస్ ప్రారంభించిన ఫార్వర్డ్, బంగవాసి, ఆత్మశక్తి పత్రికలకు సంపాదకత్వం వహించారు. ఆయన లిబర్టీ పత్రికకు కూడా సంపాదకత్వం వహించారు. యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియాకు వ్యవస్థాపక చైర్మన్గా ఉన్నారు.
0: ఈరోజు మనం విన్న డాక్టర్ బీసీ రాయ్ గారి గాథ మనకు అందించిన అమర విలువ ఏమిటి? వృత్తి ధర్మం, నిస్వార్థ సేవ, నిర్మాణ పటిమ. తన వృత్తిని కేవలం డబ్బు సంపాదించే సాధనంగా కాకుండా సమాజ శ్రేయస్సుకు, నవభారత నిర్మాణానికి ఉపకరణంగా మలుచుకోవడమే డాక్టర్ బీసీ రాయ్ జీవితం మనకు నేర్పిన పాఠం. ఈ ధారావాహిక ఇక్కడితో ఆగదు. వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథలో వైద్య సేవ, రాష్ట్ర పరిపాలనా విజ్ఞానం నుండి హిందీ భాషా వికాసం, భారతీయ సాంస్కృతిక ఆత్మగౌరవం వైపు అడుగులు వేయబోతున్నాము.
1: రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు రాజర్షి అని పిలువబడి భారతీయ భాషల పరిరక్షణ కోసం హిందీని జాతీయ భాషగా నిలబెట్టడానికి పోరాడిన మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుడు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మొదటి స్పీకర్, 1961 డాక్టర్ బీసీ రాయ్ గారితో పాటే భారతరత్న పురస్కారాన్ని అందుకున్న అమర తపస్వి రాజర్షి పురుషోత్తమ్ దాస్ టండన్ గురించి విపులంగా తెలుసుకుందాం.

0: మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ ప్రత్యేక ధారావాహిక విన్నారు. 7వ భాగం డాక్టర్ బిసి రాయ్, రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు మెయిల్ చేయాల్సిన మెయిల్ ఐడి మరోసారి HELLO VIVIDH BHARATIHYD @gmail.com.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఈమెయిల్ ద్వారా రిక్వెస్ట్ చేశారు. అలా వైకుంఠపురంలో సినిమా నుంచి రాములో రాములా పాట కావాలని. కాసర్ల శ్యామ్ రచన, అనురాగ్ కులకర్ణి మంగ్లీ గానం, ఎస్ఎస్ థమన్ సంగీతం.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం HELLO VIVIDH BHA RATA HYD హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. ఈ మెయిల్ ఐడికి మీకు నచ్చిన పాటను 1995 నుంచి 2005 వరకు రిలీజ్ అయిన సినిమాల నుంచి పాటలు అడగవచ్చు. తర్వాత గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏదైనా ఒక పాట వినిపించమని. ఇంకా నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంచ్ నిజామాబాద్ జిల్లా నందిపేట్ వన్నెల్కే నుండి. వీరందరి కోసం ఆజాద్ సినిమా నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట, వీటూ సుందరరామూర్తి రచన, మణిశర్మ సంగీతం.

0: ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 1995 నుంచి 2005 దాకా వచ్చిన సినిమాల నుంచి పాటను రిక్వెస్ట్ చేస్తున్నారు లిజనర్స్. మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలంటే హలో వివిధ భారతి హైదరాబాద్, HELLO VIVIDH BHARATI HYD @gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేసి మీకు నచ్చిన పాటలు వింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నాని సినిమా నుంచి ఏదైనా పాట మా కోసం వినిపించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ములకపల్లి నుంచి రవలి, నాగనిర్వాణ్, నిక్షిత్, గిరిజ, సాయినాథ్. నాని సినిమా నుంచి ఉన్నికృష్ణన్ సాధనా సర్గం పాడిన చంద్రబోస్ గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. అల్లరి పిడుగు సినిమా కోసం మల్లికార్జున్ శ్రీవర్ధిని పాడిన పాట సాహితీ సాహిత్యం, మణిశర్మ సంగీతం.

0: మధురిమ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇంద్ర సినిమా కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన భువనచంద్ర గీతం, మణిశర్మ సంగీతం.

0: मन की बात के हर एपिसोड के बाद मुझे अनेक विषयों पर आपके संदेश मिलते रहते हैं। आप इसी तरह प्रेरणा से भरी गाथाएं भेजते रहिए। जब आप अपने आसपास हो रहे ऐसे प्रयासों की सराहना करते हैं तो उनका उत्साह और बढ़ जाता है। मन की बात के माध्यम से उनके बारे में जानकर देश के दूसरे हिस्सों के लोग भी प्रेरित होते हैं। ये यात्रा इसी तरह आपके सहयोग से निरंतर आगे बढ़ती रहे। आने वाले त्योहारों को आप अपने परिजनों और दोस्तों के साथ पूरे आनंद और उल्लास से मनाएं। मैं आप सभी को एक बार फिर शुभकामनाएं देता हूं। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
2: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
1: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
3: आकाशवाणी ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
4: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్ళు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటి ఉండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13 తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకు ముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది.

మనం దాని ఫలితాలని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించింది.

2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరఫున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాల్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షలకు పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది.

మిత్రులారా, అశోకు గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామమందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యూ నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తుశకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కాని మిత్రులారా, మనం భారతీయులం. సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక

విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాలని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రత సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి, దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే.
భర్త

తల్లి కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడమొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును #drugfreeyouth అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకొని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పనిచేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచకప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ 2 టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతున్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో
జూనియర్ సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడా

కరులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జాము లాంటి మురబ్బాలు చాలా ఇళ్లలో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసీ గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బ, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాల్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ, ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు.
ప్రచారం.

0: దాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషణ్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయటంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడి పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 12:09 దాటి 9 సెకండ్లు. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

కొన్ని హ్యాబిట్స్ మనకి తెలియకుండానే మన రొటీన్ అయిపోతాయి. మనం ప్రాక్టీస్ చేసి అలవాటు చేసుకుని ఉండొచ్చు, లేదా ఎవరినైనా చూసి, ఎక్కడైనా విని, లేదంటే ఎక్కడైనా చదివి అయినా అలవాటు చేసుకుని ఉండొచ్చు. మరి మార్గం ఏదైనా ఫైనలీ ఆ హ్యాబిట్స్ మన హ్యాబిట్స్ అయిపోతాయి. అందులో కొన్ని మనం ఆలోచించకుండానే చేస్తాం, అంటే బ్యాడ్ ఇంటెన్షన్ ఏమి ఉండదు, కానీ అలా ఏదో కేర్లెస్గా చేసేస్తాం. ఎగ్జాంపుల్ చెప్పిన, ఎవరు చూడట్లేదు కదా అని రోడ్డు మీద చాక్లెట్ రబ్బర్ పడేస్తాం. బస్సు దిగగానే టికెట్ని ఊరికే అలా విసిరేస్తాం. ఇంకా గ్రీన్ సిగ్నల్ పడుతుంది, ముందర వెహికల్ వాళ్ళు యాక్సిలేటర్ నొక్కక ముందరే మనం హార్న్ కొట్టేసి వాళ్ళకి ఫుల్ ఇరిటేషన్ తెప్పించేస్తాం. మరి మనకి ఎవరైనా అలా చేస్తే విసుక్కుంటాం. గుర్తొస్తున్నాయా? ఎస్, మరి హ్యాబిట్ ఏదైనా అది పక్క వాళ్లకో మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్కో కొంచెం అవి డిస్టర్బ్ చేస్తాయి, హాని క్రియేట్ చేస్తాయి అన్నమాట. మాట్లాడుకుందాం పెద్దగా ఆలోచించకుండా పరధ్యానంలో చేసేసే ఆ హ్యాబిట్స్ గురించి. ఇవాళ మనం చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుంటూ కుదిరితే అవి కొంచెం తగ్గించుకోవడం ఎలా అని కూడా తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవానీ.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మా ఇంటి పక్కన వరుణ్ అని ఒక అబ్బాయి 8th class చదువుతున్నాడు. సో మామూలుగా ఇలా క్రికెట్ అది ఆడుకుంటూ ఏ 4 or 6 కొట్టినప్పుడు పెద్ద క్రికెటర్లా ఫీల్ అయిపోతాడు. అండ్ ఆ హ్యాపీనెస్లో ఏం చేస్తాడు తెలుసా, అక్కడ ఒక చెట్టు ఉంటుంది, దాన్ని బ్యాట్తో కొడతాడనమాట. చిన్న విషయమే కానీ అనవసరం కదా, మన హ్యాపీనెస్ కోసం ఇంకొకళ్ళు ఎందుకు బలవ్వాలి? ఆలోచించండి. వరుణ్ ఇంకో పని కూడా చేస్తాడు, ఏంటి తెలుసా, బ్రష్ చేస్తూ ట్యాప్ ఆన్ చేసేస్తాడు. రూమ్లో ఉండకపోయినా ఫ్యాన్లు లైట్లు ఇవేవి ఆఫ్ చేయడు, అమ్మ చేస్తుందిలే అని లైట్ తీసుకుంటాడనమాట. కానీ తనని కూర్చోపెట్టి వాళ్ళమ్మ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎన్ని యూనిట్స్ ఇలా ఎనర్జీ వేస్ట్ అవుతోంది, రిసోర్సెస్ని వేస్ట్ చేస్తే వాటి వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అని. మెల్లిగా వరుణ్ వింటున్నాడు. ఇంకా వరుణ్ వాళ్ళ అక్క అయితే అసలు మనం మాట్లాడినా పట్టించుకోదు, ఫోన్ చూస్తూనే ఉంటుంది, అంటూనే ఉంటుంది. ఇంకా చెప్పేవాళ్ళకి చిరాకు రావాలి కానీ తను మాత్రం తల ఫోన్ నుంచి అస్సలు పక్కకి తిప్పదు. కాబట్టి ఎంత ఆలోచించకుండా ఇలాంటి పనులు చేసినా వీటి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో కొంచెం కాన్షియస్గా ఉంటే ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం మనకి తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న హ్యాబిట్స్ గురించి. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అడుగుతామబ్బా కొన్నిసార్లు, అంటే పర్సనల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, మనని అడిగితే మాత్రం కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. అవునా, మన ఇంటెన్షన్ బ్యాడ్ అయి ఉండకపోవచ్చు కానీ అది హర్ట్ చేస్తోంది అన్నప్పుడు మానేయాలి కదా. పోనీ అవతల వాళ్ళు ఇబ్బంది పడే ఆన్సర్ చెప్పారు అనుకోండి, ఇంకంతే రెచ్చిపోతాం. ఏ నీకు ఏం జరిగిందో తెలుసా, ఇలాట అలాట అని సగం సగం ఇన్ఫర్మేషన్ని ఫుల్ కన్ఫర్మేషన్తో స్ప్రెడ్ చేసేస్తాం. మరి అది ఏ విధంగా అయినా కావచ్చు, సోషల్ మీడియాలో ఫార్వర్డ్స్, కమెంట్స్, ట్రోల్స్, మెసేజెస్, ఇలా గాసిప్ చేస్తాం. మనకి క్యూరియస్గానే ఉండొచ్చు కానీ అది మన రైట్ కాదు కదా. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

పబ్లిక్ ప్రాపర్టీని మిస్యూజ్ చేస్తాం, బస్ పైన రాయడం, మాన్యుమెంట్స్ దగ్గర ప్లాస్టిక్ వంటివి డిస్పోజ్ చేయడం, పబ్లిక్ టాయిలెట్స్ని కేర్లెస్గా యూజ్ చేయడం. మరి మన వస్తువులంటే చాలా జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటాం, కానీ పక్క వాళ్ళవి అనగానే ఎక్కడో కొంచెం కేర్లెస్ అయిపోతాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా, ఫంక్షన్స్లో ప్లేట్ అంతా నింపేస్తాం కదా, చాలా కలర్ఫుల్గా పెట్టుకుంటాం, కానీ సగం పైన ఫుడ్ని వేస్ట్ చేసేస్తాం. మళ్ళీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా అంటాం. ఆలోచించండి, మరి మనకి తెలియకుండానే మన రొటీన్ హ్యాబిట్స్ అయిపోతున్నాయి ఇవి. మరి మీకు ఇలాంటి హ్యాబిట్ ఏదైనా ఉంటే మేబీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చేమో. చేస్తారా? ఎస్. ఇది మరి ఇవాళ చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఇప్పుడు వార్తలు వివరంగా. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రపంచానికి భారతదేశం ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ఒక కొత్త ఉదాహరణను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఆకాశవాణిలో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రేపు సర్జికల్ స్ట్రైక్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాద దాడుల కారణంగా దేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు భారతదేశం ఇచ్చిన నిర్ణయాత్మక ప్రతిస్పందనే ఈ సర్జికల్ స్ట్రైక్ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద దాడులకు తగిన ప్రతిస్పందన ఉంటుందనే సందేశాన్ని భారతదేశం పదే పదే పంపిందని ఆయన పేర్కొన్నారు.
1: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा.
0: ప్రస్తుతం జరుగుతున్న జనాభా గణన గురించి ప్రస్తావిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియ మొదటి దశ దాదాపు పూర్తయిందని మోదీ తెలిపారు. జనాభా గణన అనేది ప్రజలందరి జాతీయ బాధ్యత అని మోదీ చెప్పారు. గణన వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం ఎంతో సౌకర్యంగా ఉందని, ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తమతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవచ్చని ప్రధాని తెలిపారు. హిందీతో పాటు ఈ సదుపాయం మరో 16 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రజలు జనాభా గణన ఆన్లైన్ పోర్టల్ను సందర్శించి తమ మొబైల్ ఫోన్తో లాగిన్ అవ్వాలని, తమ ప్రాంత వివరాలను, కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి సమర్పించాలని ప్రధానమంత్రి కోరారు.
1: राष्ट्रीय दायित्व है. मैंने 15 अगस्त को भी देशवासियों से आग्रह किया था कि इसके लिए अपना समय जरूर निकालें. जनगणना के लिए अपनी जानकारी स्वयं दर्ज करने की ये सुविधा बहुत आसान है.
0: నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఇటీవల మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను స్వీకరించారు. నషాముక్త్ యువ అభియాన్ 100 వారాల పాటు కొనసాగుతుందని మోదీ అన్నారు. ఇందులో మైభారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న యువత కూడా భాగస్వాములుగా ఉన్నారు. కేవలం గత కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా 1000 ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు.
1: युवाओं ने खुद भी नशे से दूर रहने की प्रतिज्ञा ली है और इस संदेश को दूसरों तक पहुंचाने की जिम्मेदारी भी ली है. ये सब हो रहा है नशा मुक्त युवा अभियान के तहत. ये अभियान 100 सप्ताह तक चलेगा. इसमें माई भारत के वॉलंटियर शामिल है. एनएसएस से जुड़े हमारे युवा भी इसका हिस्सा है.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కాలంలో పర్యాటకం అంటే వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం మాత్రమే కాదని, అది ఉపాధి, స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఒక శక్తివంతమైన పునాదిగా కూడా మారుతోందని షెకావత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం పర్యాటకాన్ని ఒక ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చేందుకు విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దేశ వారసత్వం, సంస్కృతి, సహజ వైవిధ్యం దేశంలోని లక్షలాది యువతకు కొత్త అవకాశాలకు మార్గంగా మారాలని షెకావత్ అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మనమంతా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్ధిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ పర్యాటక ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇటీవృత్తంగా

పర్యాటక అభివృద్ధిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధ ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశపు అభ్యర్థిత్వానికి రాష్ట విదేశాంగ మంత్రి సెర్జీ లవ్రోవ్ గట్టి మద్దతు తెలిపారు. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో లవ్రోవ్ ప్రసంగిస్తూ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడానికి రష్యా అనుకూలంగా ఉందని, శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం బ్రెజిల్ల అభ్యర్థిత్వాలకు మాస్కో మద్దతు ఇస్తుందని అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలో పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా సైనికవాదం, ప్రతీకారవాదం మార్గంలో ఉన్న జర్మనీ, జపాన్లకు అదనపు సీట్లు కేటాయించకూడదని లవ్రోవ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో వీటో అధికారాలు కలిగిన చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ అనే 5 శాశ్వత సభ్యులు 2 కాలానికి ఎన్నికైన

కు అదనపు సీట్లు కేటాయించకూడదని లావ్రోవ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో వీటో అధికారాలు కలిగిన చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ అనే 5 శాశ్వత సభ్యులు, 2 కాలానికి ఎన్నికైన 10 తాత్కాలిక సభ్యులు ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రస్థానంలో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా జన్ సేవా సే దేశ్ సేవా అనే అలుపెరుగని నిబద్ధతతో ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈరోజు ఈ ప్రత్యేక ధారావాహికలో ఉపాధి కల్పనను ప్రోత్సహించే కీలకమైన డీప్ టెక్ రంగాలపై పనిచేసే స్టార్టప్ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎలా తీర్చిదిద్దిందో తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 స్టార్టప్ ఇండియాకు పిలుపునిచ్చారు. ఇది చైతన్యవంతమైన వ్యవస్థాపక సంస్కృతికి పునాది వేసి వ్యూహాత్మక రంగాలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి కొత్త మార్గాలను తెరిచింది. ఇది యువ భారతీయులను ఆవిష్కరణల ఆధారిత వృత్తులను చేపట్టేలా ప్రోత్సహించింది. ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో గత 24 వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రాడూన్, తెహ్రీ, పౌరీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్ర ఈరోజు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఐచీ నగోయాలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ 4 స్వర్ణ పతకాలు, 12 రజత, 14 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 30 పతకాలు సాధించింది. విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల, మహిళల జట్లు 2 స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చారిత్రాత్మక డబుల్ స్వీప్ సాధించిందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. భారత వెస్టిండీస్ మధ్య జరిగే 3 వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 ప్రారంభమవుతుంది. 2 విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత వన్డే జట్టులో తిరిగి ఆడుతున్నారు. ఈ వన్డే సిరీస్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనుండగా వెస్టిండీస్ జట్టుకు షాయ్ హోప్ సారథ్యం వహిస్తున్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు పనిచేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా 600,000 యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే 3 వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:05 జాతీయ వార్తలలో కలుసుకుందాం.

0: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఎవరైనా ఒక మనిషి మనం చెప్పేది ఎప్పుడూ అలా వింటూ ఉన్నారనుకోండి, గ్రాంటెడ్గా తీసుకుంటాం, అవునా? ఒక వస్తువుని గ్రాంటెడ్గా తీసుకుంటాం, ఇది ఎక్కడికి పోతుందిలే, నాతోనే ఉంటుంది కదా అని ఎక్కడో కొంచెం తక్కువ విలువ ఇస్తూ ఉంటాం. అది మరి మనుషులకో వస్తువులకో మాత్రమే కాదు, మనం కొన్నిసార్లు ఆహారాన్ని కూడా గ్రాంటెడ్గా తీసుకుంటాం. అంటే సహజంగానే దొరికేది కదా అని భావిస్తాం, ఫుడ్ ఇంపార్టెన్స్ని నెగ్లెక్ట్ కూడా చేస్తాం. ఎక్కడో దొరికే ఫుడ్ కాదండి, మన వంటింట్లోనే ఉన్న చాలా పదార్థాలు మనకి ఇట్టే ఒక మందుగా పనిచేస్తాయి, కొన్నిసార్లు కొన్ని జబ్బుల్ని రాకుండా కూడా ఆపుతాయి. మరి ఏంటవి మాట్లాడుకుందాం ఇవాళ ఈట్ ఫిట్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 12:40 క్రాస్ చేసి 18 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో ఈట్ ఫిట్ వింటారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. ప్రియాకి చాలా రెస్ట్లెస్గా ఉంది. ఏదో తెలియని చిరాకు, ఇరిటేషన్, చెమటలు పడుతున్నాయి. ఏ పని చేద్దామన్నా తోచట్లేదు. అప్పుడు ప్రియాకి తన వంటింట్లో ఉన్న ఒక కుండ నుంచి ఇలా వినిపించింది, హే ప్రియా, నన్ను వాటర్ అంటారు, మంచి నీళ్ళని కూడా అంటారు, ఒక గ్లాస్ తాగు అని. అంతే, వెంటనే ప్రియా ఒక గ్లాస్ వాటర్ తాగి అలా మొహం కడుక్కుని కళ్ళు మూసుకుని ఒక్క 2 మినిట్స్ కూర్చుంది. అంతే, ఆ ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ అన్నీ కొంచెం తగ్గాయి. ఫ్రెష్గా ఫీల్ అయింది. ప్రతిసారి కాకపోయినా కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్లో వాటర్ చాలా హెల్ప్ చేస్తుంది. అరుగుదలలో హెల్ప్ చేస్తుంది, అండ్ మన శరీరంలో ఉండే వేస్ట్ని బయటికి పంపించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకో ఫుడ్ చెప్పినా అదే, పప్పులో, కూరలో, పులిహోరలో ఎక్కడొచ్చినా అలా తీసి ప్లేట్కి ఒక చివరను పెడతాం కదా. కానీ చాలామంది ఇళ్లలో ఆ చెట్టు కూడా ఉంటుంది, పోపులో పడితే ఘుమఘుమలు, కానీ తినమంటే అబ్బా అంటాం. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మీకు. అవును, కరివేపాకు. ఇది తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాదు, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బాడీకి గుడ్ కొలెస్ట్రాల్ ఇస్తూ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇంకా విటమిన్ ఏ, ఫైబర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి కరివేపాకులు. అందుకే ఫుడ్ డైజెషన్లో కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన మన హార్ట్కి కూడా మంచిదన్నమాట. మరి మన వంటింట్లోనే ఉండే ఇంకొన్ని ఆహార పదార్థాల గురించి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ మీ ఆర్జే భవానీ.

0: అబ్బా, ఈ సాంగ్ విని స్టెప్ వేయని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా, మీరు కూడా ఒక స్టెప్ వేసే ఉంటారు కదా. ఎస్, మరి అది ఈ సాంగ్ లో ఉన్న ఎనర్జీ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఈ ఫుడ్ని వేయించుకుని ఉడకపెట్టుకుని లేదంటే ఊరికే అలా కూడా తినచ్చు. దీంతో నూనె చేస్తారు, బటర్ చేసి బ్రెడ్తో కూడా తింటారు. ట్రైన్లో స్నాక్స్లా కూడా అమ్ముతారు. ఎస్, పల్లీలు మంచి ప్రోటీన్ సోర్స్, క్యాలరీస్ ఉంటాయి, సో ఎనర్జీ వస్తుంది. అంతేకాదు అమైనో ఆసిడ్స్ ఉంటాయి కాబట్టి మసిల్ గ్రోత్లో కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. ఇంకా హార్ట్కి, అలానే బ్లడ్లో షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఊరికే అలా ఉడికించుకుని కొంచెం ఉల్లిపాయలు, కాస్త ఉప్పు కారం వేసి నిమ్మకాయ పిండుకుని తింటే మంచి స్నాక్లా ఉంటుంది. ఎంత కన్స్యూమ్ చేయాలి ఏంటి అన్నది మాత్రం మన బాడీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి డాక్టర్స్ని, న్యూట్రిషనిస్ట్ని ఒకసారి అడిగి ఫాలో అవడం బెటర్ అన్నమాట. ఇంకా పల్లీలు అనగానే నాకైతే నెక్స్ట్ గుర్తొచ్చేది నువ్వులు. మంచి కాల్షియం ఇంకా మెగ్నీషియం సోర్స్ తెలుసా. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, ఎముకలు గట్టిపడతాయి. అంతేకాకుండా మెనోపాజ్ ఏజ్కి వచ్చిన ఆడవాళ్ళు తింటే బాడీ బలంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మరి మెనోపాజ్ టైంలో బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వులు ఈ హార్మోన్ని బ్యాలెన్స్ చేస్తాయన్నమాట. అంతేకాకుండా విటమిన్ బిని కూడా బాడీకి అందిస్తుంది నువ్వులు. మరి పల్లీలు, నువ్వులు, బెల్లం అలా వేసి లడ్డూ చేసుకుని తింటే బాడీకి మంచి ఎనర్జీ సోర్స్. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఈట్ ఫిట్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం మన వంటింట్లో మనం నెగ్లెక్ట్ చేసే కానీ చాలా హెల్ప్ చేసే పదార్థాల గురించి. మరి ఇప్పుడు నేను చెప్పే పదార్థం చాలా ఘాటుగా ఉంటుంది, ఒక రకమైన కారం కానీ ఒంటికి చాలా మంచిది. దీంతో టీ చేస్తారు, ఆహా ఎంత బాగుంటుందో తెలుసా? ఆగండి ఆగండి ఆగండి, మీరు గెస్ట్ చేసేసారని నాకు అర్థమైంది. కానీ నేను చెప్పేది అల్లం టీ గురించి కాదు, ఓన్లీ అల్లం గురించి మాత్రమే. ఎస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అల్లంలో. బాడీలో డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది, బరువుని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా ఆడవాళ్ళకి మరి మెన్స్ట్రువల్ క్రాంప్స్ నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది. నీళ్లు మరిగాక కొంచెం అల్లం వేసేసి 1 నిమిషం పాటు మరిగించి తాగితే క్రాంప్స్ నుంచి మంచి రిలీఫ్ వస్తుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే వామిటింగ్ సెన్సేషన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అల్లం. మరి అల్లం అనగానే నాకు ఇంకొక పదార్థం కూడా గుర్తొస్తుంది, దాని గురించి కూడా చెప్పేస్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే భవానీ.

ఈట్ ఫిట్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ ఇందాక అల్లం గురించి చెప్పాను కదా, మరి అల్లం అనగానే ఇంకొక పదార్థం కూడా గుర్తొస్తుందని అన్నాను. అదేంటంటే అల్లం వాళ్ళ కజిన్ అనొచ్చు అనమాట, ట్విన్ అని కూడా అనొచ్చు. సో అదేంటంటే సొంటి. అవును, ఎక్కడో ఏదో డబ్బాలో దాచిపెట్టేస్తాం కానీ అందులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది, డైజెషన్లో హెల్ప్ చేస్తుంది, అగైన్ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ బయటికి ఫ్లష్ చేస్తుంది. అంతేకాకుండా గట్ హెల్త్ని కూడా మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుందన్నమాట. ఇప్పుడైతే కొంచెం సీజన్ బాగాలేదు కాబట్టి కాస్త జలుబు, దగ్గు, జ్వరం ఇలా ఏదైనా వచ్చినా కూడా సొంటి కొంచెం తీసుకుంటే అది ఆ కోల్డ్ కఫ్ నుంచి మంచి రిలీఫ్ ఇస్తుంది. ఏ అమ్మాయిలో మీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా, సొంటి రెగ్యులర్గా తీసుకుంటే స్కిన్లో మంచి గ్లో కూడా వస్తుందన్నమాట. సో కొన్ని ఫుడ్స్ని మనం చాలా

చాలా కామన్గా అవైలబుల్ ఉంటాయి కాబట్టి వాటి వాల్యూని మర్చిపోతాం. కానీ మన కిచెన్లో ప్రతిరోజు కనిపించే ఆ సింపుల్ ఫుడ్లోనే ఎంతో న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం మరి ప్లేట్ ముందర కూర్చున్నప్పుడు ఈ ఫుడ్ నుంచి నాకు బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏం వస్తున్నాయి అని ఒక్కసారి ఆలోచించండి. ఎస్, సో ఇది మరి ఇవాళ ఈట్ ఫిట్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే భవానీ.

0: రంగుమారి చెంగు చెంగు చెంగు అంటూ నీజంటకు వస్తానులే ధీరే ధీరే. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తన 138వ మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు. దేశ ప్రజలందరూ స్వీయ నమోదు ద్వారా జనగణనలో భాగస్వాములు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అపరిష్కృతంగా ఉన్న పలు యుఎల్సి దరఖాస్తులను పరిశీలించి క్రమబద్దీకరించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మహిళల్లో చైతన్యం

0: నింపడమే లక్ష్యంగా నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ర్యాలీని మంత్రి సీతక్క హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుంచి జెండా ఊపి ప్రారంభించారు. వార్తలోని వివరాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగమైన మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మైభారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్, విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల భాగస్వామ్యంతో ఈ 100 వారాల ఉద్యమం ముమ్మరంగా సాగుతోందన్నారు. యువత తమ సొంత భాషల్లో వీధి నాటకాలు, గీతాలు, సామాజిక మాధ్యమాలలో #drugfreeyouth ప్రచారాల ద్వారా సృజనాత్మకంగా అవగాహన కల్పించడం అభినందనీయమని కొనియాడారు.
1: యువాఓనే ఖుద్ భీ నశే సే దూర్ రహనే కీ ప్రతిజ్ఞా లీ హై ఔర్ ఇస్ సందేశ్ కో దూసరో తక్ పహుంచానే కీ జిమ్మేదారీ భీ లీ హై. యే సబ్ హో రహా హై నశా ముక్త యువా అభియాన్ కే తహత్. యే అభియాన్ 100 సప్తాహ తక్ చలేగా. ఇస్మే మై భారత్ కే వాలంటీర్ షామిల్ హై. ఎన్ఎస్ఎస్ సే జుడే హమారే యువా భీ ఇస్కా హిస్సా హై.
0: దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ మొదటి దశ దాదాపుగా పూర్తయిందని, ఇప్పటివరకు 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలోని లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మంచు ప్రాంతాల్లోనూ ఈ సేకరణ సాగుతోందన్నారు. ప్రజలు జనగణన వెబ్సైట్ ద్వారా తమ ఫోన్స్ నుంచే 16 భాషల్లో స్వీయ నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
2: జనగణన హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మనే 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ జరూర్ నికాలే. జనగణనా కే లియే అప్నీ జానకారీ స్వయం దర్జ్ కర్నే కీ యే సువిధా బహుత్ ఆసాన్ హై.
0: భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సైనికుల ధైర్య సాహసాలను కొనియాడారు. ఈ చర్య ఉగ్రవాదంపై భారతదేశపు జీరో టాలరెన్స్ విధానానికి నిదర్శనమని చెప్పారు. బాలాకోట్ విమానిక దాడి నుంచి ఆపరేషన్ సింధూరు వరకు భారత్పై కన్నెత్తి చూస్తే తగిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు.
2: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा.
0: అలాగే 9/11 అమెరికా ఉగ్రదాడులు జరిగి 25 ఏళ్లైన సందర్భాన్ని ప్రస్తావిస్తూ అమాయక బాధితులకు ప్రధాని సానుభూతి తెలిపారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత తాను అమెరికా పర్యటన వెళ్లినప్పుడు అమాయక ప్రజలకు నివాళులర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయాన్ని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. పోషకాహార మాసం సందర్భంగా సెప్టెంబర్ నెలలో పోషకాహార లోపంపై జరుగుతున్న పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావడం అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్గఢ్లో హర్ ఘర్ మునగా, గుజరాత్లో చిరుధాన్యాల వంటకాల పోటీలు, మహారాష్టలో అంగన్వాడీల అవగాహన, మిజోరాంలో తలో మాడియానా సంప్రదాయంతో పోషకాహార తోటల పెంపకం వంటి ప్రశంసనీయ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో 9 కోట్ల మంది లబ్దిదారులతో అంగన్వాడీ కేంద్రాలు పోషన్ ట్రాకర్ డిజిటల్ వ్యవస్థకు అనుసంధానమయ్యాయని తెలిపారు.
2: इस पहल के जरिए सस्ते और पौष्टिक स्थानीय खानपान को बढ़ावा दिया जा रहा है. महाराष्ट्र भी इस दिशा में सराहनीय प्रयास कर रहा है. మిజోరం మే భీ ఇస్ సాల్ లోగోనే సాత్ మిల్కర్ పోషణ్ వాటికాఓ కీ దేఖ్భాల్ కే లియే ఏక్ అభియాన్ షురూ కియా హై. యే మిజో సమాజ్ కే తలో మడియానా కీ పరంపరా కే అనురూప్ హై. ఇస్కా అర్థ్ హై నిస్వార్థ సేవా ఔర్ దూస్రో కీ మదద్ మే హమేషా ఆగే రహనా. ఐసే ప్రయాస్ బేహద్ సరాహనీయ.
0: అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన అందించిన పరిశుభ్రత అనే జీవన మంత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వచ్ఛత కోసం దేశంలో యువత చేపడుతున్న చొరవలు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మధ్యప్రదేశ్లో నదీ ప్రక్షాళన, ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన మెట్ల బావుల పునరుద్ధరణ, ముంబైలో బీచ్ల శుభ్రత, ఢిల్లీలో చెత్త వేరు చేసే అవగాహన, పశ్చిమ బెంగాల్లో పిక్నిక్ ప్రాంతాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.
2: कुछ ही दिनों बाद 2 अक्टूबर है पूज्य बापू की जयंती का दिन. बापू ने हमें जीवन के बहुत से मंत्र दिए हैं. स्वच्छता भी उनमें से एक है. हाल के दिनों में मैंने कहीं मध्य प्रदेश में कुछ नौजवान नदी की सफाई का काम कर रहे हैं, उनके छोटे से प्रयास में पूरा समाज जुट रहा है. ऐसे ही आंध्र प्रदेश में युवा पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं. इससे हमारी पुरानी धरोहरों उसे फिर से संवारने का काम हो रहा है. स्वच्छता से सेवा कर रहे हैं.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఫిలిం నగర్ గౌతమ్ నగర్

0: చౌరస్తాలో స్థానిక ప్రజలు బీజేపీ శ్రేణులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందనను తెలియజేశారు.
1: పేరు కొండోజు గోపినాథ్, వనపర్తి జిల్లా నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ భద్రత గురించి, సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడడం జరిగింది. ఒక భారతీయుడిగా ఎంతో గర్వపడుతున్నాను.
2: తిని మధు, వనపర్తి జిల్లా. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ దృష్ట్యా మన పరిసర ప్రాంతాల్లో ఉన్న పురాతన బావులు గాని, కొలనులు గాని, వాటిని శుద్ధీకరణ చేసే విధంగా మన పరిసర ప్రాంతాల్లో కూడా శుద్ధీకరణలో భాగంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా.
3: నా పేరు అమీర్శెట్టి రాజకుమార్, నేను మంచిర్యాల జిల్లా. ఈరోజు మన్ కీ బాత్ ప్రోగ్రామ్ వినాయక చవితి గురించి మన ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారు అని చెప్పేసి వారి కూడా చెప్పడం చాలా సంతోషదాయకం.
4: ఐ యామ్ ప్రగతి, ఏ స్టూడెంట్ ఆఫ్ జెఎన్టీయు జగిత్యాల. టుడే ఐ లిసన్ టు మన్ కీ బాత్ అండ్ ఐ ఫౌండ్ మెనీ ఆఫ్ ది పాయింట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్. టుడే మెనీ యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ క్లీనింగ్, ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ ఎ సస్టైనబుల్ క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఫర్ పీపుల్ అండ్ బయోడైవర్సిటీ.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం 2020 ద్వారా విద్యార్థి కేంద్రీకృత విద్య సాధ్యమవుతుందని ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ క్వాలిటీ జిల్లా కోఆర్డినేటర్ ఉప్పులెట్టి శ్రీనివాస్ అన్నారు. విద్యార్థుల్లో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం ద్వారా చిన్ననాటి నుంచి విద్యార్థులు అన్ని రకాల సామర్థ్యాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
5: జాతీయ నూతన విద్యా విధానం 2020 అనేది విద్యార్థిని కేంద్రంగా చేసుకుని సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఒక సమగ్ర విద్యా దృక్పథం అని నేను భావిస్తున్నాను. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ప్రాథమిక స్థాయిలో ప్రతి విద్యార్థి చదవడం, అర్థం చేసుకోవడం, రాయడము, ప్రాథమిక గణిత నైపుణ్యాలను సాధించడము భవిష్యత్ విద్యకు బలమైన పునాది.
0: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల ఆశీస్సులతో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈవీఎంలపై ఎన్నికల కమిషన్ పనితీరుపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
6: ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఇదే రకమైనటువంటి వితండవాదం చేస్తారు. మేము చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గాని సుపరిపాలన ఆధారంగానే ప్రజలు నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏని ఆశీర్వదిస్తున్నారు తప్ప ఇంట్లో ఎలక్షన్ కమిషన్, ఈవీఎంల కారణంగా మేము అధికారంలో రావడం లేదు. మేము ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాం. దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాము.
0: దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న యూఎల్సీ దరఖాస్తుల పరిష్కారానికి జీవో 455, 456, 747, 92ల కింద మెమో నెంబర్ 48062 ప్రభుత్వం జారీ చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. అర్హత ఉన్న కేసులు పరిశీలించి నిబంధనల ప్రకారం క్రమబద్దీకరణ చర్యలు వేగవంతం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఈ ఉదయం నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ర్యాలీని రాష్ట మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయి చికిత్స సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత ప్రధాన ఎన్నికల కమిషనర్దేనని, ఆయన్ను వెనకేసుకురావడం మానుకుని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ రాష్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని పల పరిశోధన కేంద్రంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఘనంగా నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన బాపూజీ ఆశయాలు నేటితరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే కొనియాడారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

కొన్ని సాంగ్స్ మనకి సాంగ్స్ కాదు, మెమరీస్, ఇమోషన్ కదా. సాంగ్ వింటూనే ఉంటాం కానీ మనం అలా పాస్ట్లోకి వెళ్ళిపోతాం. ఆ సాంగ్ వింటూ ఒక పర్సన్ని గుర్తు తెచ్చుకుంటాం, లేదంటే ఏదైనా ఒక మూమెంట్కి కానీ ఆ లిరిక్స్కి ట్యూన్కి కానీ కనెక్ట్ అయిపోయి ఉంటాం. ఏదైనా మనని మాత్రం వేరే జోన్లోకి తీసుకెళ్తాయి ఆ సాంగ్స్. మరి అలాంటి కొన్ని సాంగ్స్లు బాయ్స్ మూవీ నుంచి ఈ సాంగ్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. కార్తీక్ చిత్ర శివరామన్ పాడిన ఈ పాటకి సాహిత్యం అందించారు ఏఎం రత్నం, ఇంకా శివగణేష్, అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది. ఈ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: చూడాలని ఉంది సినిమా నుంచి హరిహరన్ పాడిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి సుందర్ రామ్మూర్తి.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490.

0: 4638633 నంబర్ కు కాల్ చేసి మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: ఇట్స్ ఓకే అనడం నేర్చుకోవాలబ్బా. బాస్ ఎక్స్ట్రా వర్క్ ఇస్తే ఇట్స్ ఓకే అనుకుని చేసేయాలి. ట్రాఫిక్ లో స్టక్ అయినా, వైఫై పని చేయకపోయినా, ఆఖరికి ఏంటసలు నేను ఇంత చిన్న మిస్టేక్ ఎలా చేశాను అని అనిపించినా, ఇట్స్ ఓకే కూల్ అనడం నేర్చుకున్నారనుకోండి, స్ట్రెస్ తగ్గుతుంది. కంప్లైంట్ చేసే నేచర్ నుంచి రిలాక్స్ అయ్యే నేచర్కి వచ్చేస్తాం అన్నమాట. ఎందుకంటే మనతో మనకంటే ఇంకెవరండి అంత ఓపిక్గా మాట్లాడగలిగేది కదా. ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే వాల్యూమ్ పెంచండి, వరీస్ని తగ్గించండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవాని.
2: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి

0: विविध भारती विद मी आजय भवानी।
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెకిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: బాంబే మూవీ నుంచి చిత్రపాడిన పాట విన్నారు. కంపోజిషన్ ఏఆర్ రెహమాన్, అండ్ సాహిత్యం వేటూరి సుందరరామూర్తి.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మన లైఫ్లో చాలా మూమెంట్స్ వస్తాయి. కొన్ని మనకి చాలా స్పెషల్గా ఉంటాయి, కొన్ని చాలా రొటీన్గా ఉంటాయి. కొన్నిసార్లు స్పెషల్ మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ చేస్తూ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ని మర్చిపోతూ ఉంటాం. అంటే ఫ్రెండ్స్తో టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం, మన ఫ్యామిలీతో కలిసి బోన్ చేయడం, లేదా అలా సైలెంట్గా మనకి ఇష్టమైన పాటని వింటూ ఆ మెమరీస్కి కనెక్ట్ అవ్వడం, లేదంటే అలా టెరెస్ మీదకి వెళ్ళి ఒక ఫుల్ మూన్ని చూస్తూ ఎంజాయ్ చేయడం కదా. సో మంచి మెమరీస్ వస్తాయి అని వెయిట్ చేయకుండా చిన్న చిన్న మూమెంట్స్ని హ్యాపీగా ఎక్స్పీరియన్స్ చేసేస్తే అవే స్వీట్ మెమరీస్గా మారుతాయన్నమాట. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: మరుపు ఒక పెద్ద బ్లెస్సింగ్ అనిపిస్తుంది అబ్బా నాకైతే ఇది. ఎవరైనా తిట్టినా ఒక మాట అన్నా మర్చిపోవచ్చు, మనకి ఎవరైనా హాని చేసినా కూడా మర్చిపోవచ్చు. బేసిక్గా నెగిటివ్ ఎమోషన్స్ని మర్చిపోయి హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. అదే మరుపు కొంచెం ఎక్కువైంది అనుకోండి, వీడికి ఎంత చెప్పినా ఒకటేలే అని కొన్నిసార్లు సాధించడం కూడా మానేస్తారు. ఐ నో మరుపు అనగానే మంచి విషయాల్ని కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది, కానీ ఐ ఫీల్ కస్టమైజ్డ్ మార్పు ఉండాలబ్బా. అంటే అనవసరమైనవి మర్చిపోయి అవసరమైనవి మాత్రమే గుర్తుపెట్టుకునేటట్టుగా ఏదైనా ఒక మార్పు ఉంది అనుకోండి, అదేదో ఫుడ్ రూపంలోనో టాబ్లెట్ రూపంలోనో ఉంటే నాకైతే అది ఎవరికైనా ఇవ్వాలనిపిస్తుంది. అప్పుడే కదా ఏది అడిగినా మర్చిపోయానబ్బా అని అనకుండా ఉంటారు. మీరేమంటారు?
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 2:15 క్రాస్ చేసి 35 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో శక్తిశీలి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

కొన్ని కెరియర్స్ ప్లాన్డ్గా స్టార్ట్ అవుతాయి, కొన్ని అలా ఏం అనుకోకుండా స్టార్ట్ అయిపోతాయి. వెనక్కి తిరిగి చూస్తే పెద్దగా మిస్ అయినట్టు అనిపించదు, హ్యాపీగానే ఉంటాం, చుట్టుపక్కల వాళ్ళకి ఎగ్జాంపుల్గా కూడా మారుతాం, అనుకున్న స్థాయి కన్నా ఇంకా ఎత్తులోనే ఉంటాం. మరి అలా ఒక కెరియర్ని అనుకోకుండా స్టార్ట్ చేసి చాలామందికి ఎగ్జాంపుల్గా నిలిచిన ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ మనం శక్తిశీలిలో. మరి ఎవరా అమ్మాయి, ఏంటి ఆ కెరియర్, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎయిర్ హోస్టెస్ అవ్వాలని కోరిక. దానికి తగ్గ చదువు శిక్షణ అన్నీ అయ్యాయి. ఎయిర్ హోస్టెస్ కూడా అయింది హిమాచల్ ప్రదేశ్కి చెందిన ఈ పాతికేళ్లమ్మాయి. కోవిడ్ మహమ్మారి వల్ల ఎఫెక్ట్ అయిన కొన్ని సెక్టర్స్లో మన ఏవియేషన్ సెక్టర్ కూడా ఒకటి ఉండిందనమాట. అంటే మనకు గుర్తుండే ఉంటుంది, చాలా చోట్లకి ఏరోప్లేన్స్ని క్యాన్సిల్ చేశారు, వెళ్ళనివ్వలేదు, చాలామందికి జాబ్స్ కూడా పోయాయి. మరి అందులో ఎయిర్ హోస్టెస్లు కూడా ఉన్నారు. అలా ఆ జాబ్కి దూరం అయింది నేహా ఠాకూర్. అనుకున్నదే సాధించింది, కానీ అనుకోకుండా అది దూరం అయింది. తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, అండ్ మనం మాట్లాడుకుంటున్నాం నేహా ఠాకూర్ గురించి. మరి కోవిడ్ వల్ల ఎయిర్ హోస్టెస్ జాబ్ పోయిందని చెప్పాను కదా ఇందాక, అయితే అసలు కథ ఇక్కడే మొదలైందన్నమాట. కెరీర్ పోయింది, ఇంకంతా అయిపోయింది అని అనుకోలేదు. ట్రక్ డ్రైవర్గా కొత్త కెరీర్ని స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి. అవును, ట్రక్ డ్రైవర్ ఎక్కువగా మగవాళ్లు రాణించే కెరీర్, కానీ నేనెందుకు అవ్వకూడదు అని అనుకుని ఇటువైపు అడుగులు వేసింది నేహ. అసలు దీనికి పునాది ఎక్కడ పడిందో తెలుసా? తన చిన్నతనంలో స్కూల్కి నాన్న ట్రక్లో దింపేవారట. చాలా ఆశ్చర్యంగా ఉండేది అందరికీ, ఏంటి ట్రక్లో వస్తున్నావు స్కూల్కి అని. మరి నాన్న రాజేష్ ఠాకూర్ కూడా 20 ఏళ్లుగా ఇదే ఫీల్డ్లో పనిచేస్తున్నారు. నేహాకి మాత్రం ఈ హెవీ వెహికల్స్ మీద ఎక్కడో తెలియని ఇంట్రెస్ట్ ఒకటి స్టార్ట్ అయింది. మరి ఈ జాబ్లో సెటిల్ అవ్వాలి అన్న తన నిర్ణయం కి నాన్న బలంగా నిలబడ్డారు. మరి ఆ ప్రయాణం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

మన ఇళ్లలో మన పెద్దవాళ్ళు ఏ పని చేస్తే ఆ పనిని మనం చాలా దగ్గరగా చూస్తుంటాం కదా, అమ్మ నాన్న ఇలా చేసేవారు కదా అని అనుకుంటాం. మనలో ఒక భాగం అయిపోతుంది ఆ పని. సరిగ్గా అలానే అయింది నేహాకి కూడా. మరి నాన్న కూడా ట్రక్లు నడిపించడంతో అందులోని చిన్న చిన్న విషయాల్ని నేహాకి చెప్పేవారట. అంటే రోడ్లు ఎలా ఉంటాయి, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, అలా అందులోని అవకతవకలని చెప్పేవారు. ఎక్కడో అది నేహాకి బాగా కనెక్ట్ అయిపోయింది. కానీ తను చేసిన ఎయిర్ హోస్టెస్ జాబ్కి ఇది చాలా భిన్నంగా ఉండేది. అంటే అసలు వేరే సెట్ ఆఫ్ స్కిల్స్ కావాలి కదా. మరి ఎయిర్ హాస్టెస్ అంటే స్మైల్ చేస్తూ ఉండాలి, చాలా వార్మ్ వెల్కమ్ చెప్తూ ఉండాలి, చాలా కామ్గా ఉండాలి. మరి ట్రక్ డ్రైవర్ అంటే చాలా శ్రమతో కూడిన పని, ఎప్పుడు ఎక్కడ ఆగాల్సి వస్తుందో తెలీదు. అసలు క్లచ్, బ్రేక్, గేర్ ఇవన్నీ నేహాకి కొత్తగా ఉండేవి. అండ్ దానికి తోడు వెహికల్కి ప్రాబ్లం వస్తే ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా బాగా తెలిసి ఉండాలి. సో అది కాస్త ఛాలెంజింగ్గా అనిపించింది అంటుంది నేహ. కానీ పట్టు ఏ మాత్రం విడవలేదు. 21 ఏళ్ల వయసుకే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ని సంపాదించేసింది. ఇక బండి రోడ్డు మీదకి ఎక్కేసిందనమాట. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నేహ థాకూర్ హిమాచల్ ప్రదేశ్కి చెందిన ట్రక్ డ్రైవర్ గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. మరి మొదట్లో చిన్న చిన్న డిస్టెన్సెస్ కవర్ చేసేది ట్రక్ మీద, మెల్లిగా వెహికల్ అలవాటయ్యాక కాస్త దూరంగా ప్రయాణించడం స్టార్ట్ చేసింది. ట్రక్ ఎందుకు, ఇంకే ఉద్యోగాలు లేవా అన్న వాళ్ళకి ట్రక్ ఎందుకు వద్దు అని అడిగింది. మొదట్లో చాలా మంది చాలా మాటలే అన్నారు, కానీ వాటన్నింటినీ తిప్పికొట్టింది నేహ. వృత్తిని ప్రేమించింది. టైంకి తింటా ఉన్న గ్యారంటీ లేదు, వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము, రోడ్స్ ఎలా ఉంటాయో తెలీదు, కానీ నేహ సంకల్పం మాత్రం గట్టిగా ఉంది. ప్రాక్టీస్ చేసి చేసి 16 టన్నుల ట్రక్ ని నడిపిస్తోంది నేహ. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణ రంగానికి ఇంకా వ్యవసాయ రంగానికి సంబంధించిన మెటీరియల్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఈ ట్రక్ లో నేహ. తను డ్రైవ్ చేయడమే కాకుండా వేరే వాళ్ళకి కూడా ఆ ప్రొఫెషన్ లో ఉన్న కష్టాలని కళ్ళకి కట్టినట్టు చూపిస్తోంది. ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను ఈ సాంగ్ తర్వాత.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: శక్తి శీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం నేహా ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్కి చెందిన ట్రక్ డ్రైవర్ గురించి. మరి తను డ్రైవ్ చేయడమే కాకుండా జనాలకి కూడా జర్నీని చూపిస్తుంది అని ఇందాక చెప్పాను కదా. అదెలా అంటే, తన డ్రైవింగ్ క్యాబిన్లో ఒక కెమెరాని ఇన్స్టాల్ చేస్తుందన్నమాట. సో వ్లాగ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. డ్రైవింగ్ సీట్లోనే కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేయగానే తనతో పాటు తన కెమెరా కూడా స్టార్ట్ అవుతుంది. అవును, టైర్ ప్రెషర్ అంటే ఏంటి, హెచ్చు తగ్గులున్న రోడ్ల మీద ఎలా డ్రైవ్ చేయాలి, వర్షాకాలంలో ఎలా డ్రైవ్ చేయాలి, విషయాలన్నీ కూడా షేర్ చేస్తుంది నేహ. ఇంకా పొగమంచు అంటే ఫాగ్ ఉన్నప్పుడు లేదా షార్ప్ టర్న్స్ ఉన్నప్పుడు తను పడే కష్టాలని కూడా చెప్తూ లైవ్లో చూపిస్తుంది నేహ. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670460944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. కళలు కనడం తేలికే, నేను ఇది చేయాలనుకుంటున్నాను అది చేయాలనుకుంటున్నాను అని. చాలామంది కళల్ని నిజం చేసుకోవడంలో చాలా రీజన్స్ వల్ల ఫెయిల్ అవుతూ ఉంటారు. కొన్ని వాళ్ళ చేతిలో ఉంటాయి, కొన్ని ఉండవు. సో కారణం ఏదైనా ప్రయత్నం మాత్రం ఆగకూడదు అంటారు నేహ. మనం ఏ ఊరు నుంచి వచ్చాం అన్న విషయం పక్కన పెట్టేయాలి, అండ్ మన ఊరి సరిహద్దులు మన కళలకి సరిహద్దులుగా మారకూడదు అన్న ఒక్క మాటే నేహ చెప్తుంది. కళలు కనండి, అవి నిజం అయ్యే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి అని చెప్తున్న నేహకి హ్యాట్స్ ఆఫ్ అంటోంది ఆకాశవాణి. ఇది మరి ఈనాటి శక్తి సిడి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారం అవసరమనే విస్తృత సందేశానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. చారిత్రక కట్టడాలను కేవలం గతానికి సంబంధించిన అవశేషాలుగా కాకుండా భారతీయ కళ, సంస్కృతి, శాస్త్ర విజ్ఞానం వారసత్వ చిహ్నాలుగా భావించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇతర దేశాలతో భారత్ నిర్వహించే ఈ సైనిక చర్యలు, సహకారం ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాలు ఆధారంగానే ఉంటాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వం విధానంగా కొనసాగించినంతకాలం భారత్ ఎలాంటి దాడినైనా చేయడానికి సిద్దంగా ఉంటుందని హెచ్చరించారు. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించాల్సిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. ఈ పిల్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలో బెంచ్ విచారించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. బతుకమ్మ చీరల పథకాన్ని పునరుద్దరించాలని, చేనేత కార్మికులకు 60 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం. పర్యాటకం వల్ల సమాజంలో ఆర్థిక వృద్ది ఏర్పడి ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. వేరువేరు దేశాల సంస్కృతులు, సాంప్రదాయాల గురించి అవగాహన పెంచుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ చేసిన తీర్మానం ద్వారా 1980 సంవత్సరం నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈరోజు ప్రపంచ నదుల దినోత్సవం. నదులు కేవలం నీటి వనరులు కావు, సకల ప్రాణకోటికి జీవనాధారం. అయితే కాలుష్యం, వ్యర్థాలతో నదులు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. నదుల ప్రాముఖ్యతను చాటిచెబుతూ వాటి పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి సెప్టెంబర్ 4వ ఆదివారాన్ని ప్రపంచ నదుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews_HYD యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు వాకేశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ సరదాగా సండే సాయంత్రం. సండే అంటేనే ఒక ఎమోషన్ కదా. సండే అంటే ఒక తెలియని వైబ్రేషన్ ఉంటుంది. సండే అంటే ఒక సెలబ్రేషన్. అండ్ సండే ఈజ్ ఆర్ ఫన్ డే. మనల్ని మనలా ఉంచే ఒక డే ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్లీ సండే మాత్రమే. ఎందుకంటే ఆ డేలో మాత్రమే మనం వీక్ మొత్తం చంద్రముఖిలాగా బిహేవ్ చేసిన సండే వచ్చేసరికి మాత్రం మనం అందరం లకలక అనాల్సిందే. ఎందుకంటే టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి మన కోసం అంటూ ఒక డేని అలా రీఛార్జ్ అయిపోయి రిలాక్స్ అయిపోయే డే. అండ్ చాలా చాలా పెండింగ్ పనులన్నీ ఆఫీస్ పనులు కాకుండా మన పర్సనల్ పనులన్నీ కూడా చేసుకోవాల్సిన డే ఇవాళ. సో నాకు తెలిసి పాటికి అలా కూర్చొని హ్యాపీగా ఒక స్లీప్ వేసి చేతిలో ఒక కప్పు కాఫీ పట్టుకొని రీఛార్జ్ అవుతూ రిలాక్స్ అవుతూ ఈ షో వింటున్నారు అనుకుంటున్నాను. చేస్తాం మరి మన ఈ సండేని మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేసేస్తాం. మరి దాంతోపాటు చాయ్తో హాయ్ కబుర్లలో మంచి మంచి కబుర్లు కూడా చెప్పుకుందాం. సో మరి ఏమాత్రం ఆలోచించకుండా ఈ పాట పాట తర్వాత గరం గరం చాయ్తో హాయ్ కబుర్లలో మంచి మంచి విశేషాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సూర్యాసన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలో నుంచి సుధా రంగనాథన్ పాడినటువంటి ఒక అమేజింగ్ పాట విన్నారు. అండ్ హ్యారిస్ జరాజ్ కంపోజ్ చేసినటువంటి అమేజింగ్ మ్యూజిక్. అండ్ ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు, నేను మీ అజయ్ శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ క్యాలెండర్లో ఇదొక చాలా స్పెషల్ డే బాస్, ఎందుకంటే బ్యాగ్ సర్దుకొని ఆ బ్యాగ్లో మన కెమెరా పెట్టేసుకొని ప్రపంచం మొత్తం చుట్టయ్యాలి అని ఆలోచించే ప్రతి ఒక్కరికి ఈ డే అనేది చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే ఇవాళ ప్రపంచ పర్యాటక దినోత్సవం. అండ్ ఎస్ దోస్తో, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజం డేని సెలబ్రేట్ చేస్తారనమాట వరల్డ్ వైడ్గా. అండ్ దీని వెనుకున్నటువంటి హిస్టరీ కనుక మనం తెలుసుకోవాలనుకుంటే మాత్రం అలా 1970 వరకు వెళ్ళాలన్నమాట. సరిగ్గా 1970 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ UNWTO కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఆమోదించిందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా టూరిజం రంగాన్ని ఒక ఆర్డర్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ డేని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారు 1970లో. మరి ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 10 ఇయర్స్ పట్టింది. ఎస్, 1980 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న అఫీషియల్గా వరల్డ్ టూరిజం డేగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారనమాట. పర్యాటకం అంటే కేవలం ఆ ఫోటోలు దిగడం, ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళడం కాదు. ఒక కంట్రీ యొక్క ఎకానమీ కానీ సామాజిక సాంస్కృతిక ఎదుగుదలలో టూరిజం అనేది ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆ ఇంపార్టెన్స్ని తెలియజేయడం కోసం ఈ రోజున ముఖ్యంగా జరుపుకుంటారనమాట. అండ్ ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్తో ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ 2026 వచ్చేసరికి మాత్రం డిజిటల్ ఎజెండా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం అనే ఒక థీమ్తో ఈ సంవత్సరం వరల్డ్ టూరిజం డేని సెలబ్రేట్ చేస్తున్నారనమాట కదా. సో ఎక్కడ చూసినా కూడా AI డిజిటల్ అన్న వర్డ్స్ మనకు బాగా వినిపిస్తుంది. అండ్ స్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంలో ఇలాంటి ఒక థీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది అన్నమాట. అండ్ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ భాషలు మాట్లాడే వాళ్ళని కలిసినప్పుడు మన థాట్ ప్రాసెస్ అనేది ఎంతో మారిపోతుంది. మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే సిచ్యువేషన్స్ని మనం ఎలా తట్టుకుంటాం, ఎలా ఎదుర్కొంటాం, వాటి బట్టి మన పర్సనాలిటీ అనేది కూడా చేంజ్ అయిపోతుంటుంది అన్నమాట. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం కంట్రోల్డ్గా ఉంటాం, అలాంటి అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్స్లో కూడా మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది

మనకు మన ఒక ఎక్స్పీరియన్స్ అనేది అవుతుందన్నమాట. అందుకే చాలామంది ఏమంటారంటే పుస్తకాలు చదివితే వచ్చే నాలెడ్జ్ కంటే బయట ప్రపంచాన్ని చూస్తూ తిరుగుతూ మనుషుల్ని కలుస్తూ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే విషయాలు ఏవైతే ఉంటాయో అవి మన లైఫ్కి బాగా హెల్ప్ అవుతాయని అంటారు. ఎస్ దోస్తో, మరి అది వరల్డ్ టూరిజం డే గురించి మరిన్ని విషయాలు మనం మన చాయ్తో హాయి కబుర్లో మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. అదేదో ఇంగ్లీష్ సినిమాలో చూస్తే మనుషుల కోసం రోబోలు పనిచేస్తాయి అని చెప్పేసి చాలా సినిమాల్లో చూపించారు. మన రోబో సినిమాలో మనం చిట్టి రోబో అని కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఏఐ రెవల్యూషన్ కానీ అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి రీసెర్చ్ కనుక చూసినట్టయితే మేబీ మనం ఫ్యూచర్లో మన కోసం మన ఇంట్లో పనిచేసే రోబోల్ని కూడా మనం పెట్టుకుంటామేమో.

0: ఆల్రెడీ ఇల్లు క్లీనింగ్ కోసం కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ కోసం ఇంటర్నెట్ డిపెండెడ్ ఆబ్జెక్ట్స్ని మనం యూజ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు రీసెంట్గా ఒక న్యూస్ చేశానన్నమాట. ఆ న్యూస్లో ఏంటంటే, కొంతమంది మహిళలు మరియు కార్మికులు వాళ్ళ హెడ్ పైన ఒక కెమెరా పెట్టుకున్నారనమాట. కెమెరా నార్మల్ ఒక హెడ్ కెమెరా లాంటిది లేదా స్మార్ట్ ఫోన్ కెమెరా లాంటిది పెట్టేసుకొని పనిచేసుకుంటున్నారనమాట. ఇదేంటి ఇది కెమెరా పెట్టేసుకొని పనిచేస్తున్నారు అని చెప్పేసి అనుకొని ఆ న్యూస్ని ఇంకొంచెం చూస్తే ఏంటంటే, ఆ కెమెరా అనేది మనం చేసే వాళ్ళు చేసే ప్రతి పనిని క్లియర్గా రికార్డ్ చేస్తుందన్నమాట. అండ్ ఆ రికార్డ్ చేసిన దాన్ని ఏం చేస్తారు అని అంటే, ఆ రికార్డ్ చేసినటువంటి వీడియోలని ఈగో సెంట్రిక్ డేటా అని అంటారనమాట. అండ్ ఈ డేటాతో ఏఐ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే, రోబోస్ అంటే మనం రోబోస్కి ఎలా పనిచేయాలి అని నేర్పించలేం. కాకపోతే ఎందుకంటే మనం ఏదైనా పనిచేసినప్పుడు, ఏదైనా ఆబ్జెక్ట్ పట్టుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామిడికాయని కట్ చేసేటప్పుడు మనం దాన్ని అలా హోల్డ్ చేసుకుంటాం, ఆ తర్వాత నైఫ్ని ఎంత ప్రెషర్ పెడితే అది కట్ అవుతుందో అంత ప్రెషర్ పెట్టి మనం దాన్ని కట్ చేస్తాం. కానీ రోబోస్కి అలా చేయడం రాదు కదా. సో అలాంటప్పుడే ఈ ఈగో సెంట్రిక్ డేటా అనేది యూజ్ అవుతుందన్నమాట. ఎందుకనంటే దాంట్లో ప్రతి కదలికని రికార్డ్ చేస్తారు. అండ్ మనుషులు చేసే ప్రతి పనిని సహజంగా ఎలా చేయాలో అనేది రోబోస్కి ఈ డేటా ద్వారా వాటికి ఫీడ్ ఇస్తారనమాట. అంటే ఫ్యూచర్లో ఏ పని చేసినా కూడా ఒకవేళ మనం బట్టలు కనుక ఫోల్డ్ చేసేస్తే ఆ ఫోల్డ్కి సంబంధించినటువంటి క్యూస్ అనేది దానికి లభిస్తుంది. అండ్ అది మనం ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో ఆ రోబో కూడా అలానే ఫోల్డ్ చేస్తుందన్నమాట. నిజంగా ప్రస్తున్నటువంటి టెక్నాలజికల్ చేంజెస్ కనుక చూసినట్టయితే మాత్రం ఇంత ర్యాపిడ్గా చేంజ్ అవుతున్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తీసుకునే టైంని ఏదైనా క్రియేటివ్ వర్క్ అవ్వచ్చు, లేదా వీడియో వర్క్ అవ్వచ్చు, మనం ఆలోచించి క్రియేట్ చేసేదాన్ని అది కేవలం కొన్ని సెకండ్స్లోనే క్రియేట్ చేస్తుంది. రేపు మనం చేసే పనులు కూడా మనకంటే ఫాస్ట్గా చేస్తే మరి మనం ఏం చేయాలో కదా. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం దోస్తో. ఇవాళ మన చాయ్తో హాయ్ కబుర్లో ఈ పాట తర్వాత స్టే ట్యూన్డ్.
1: Can you feel her? Is your heart speaking to her?

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు అండ్ ఎస్ దోస్తు మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అండ్ ఎస్. ఏదైనా సరే ఒక స్పేస్కి, అది ఒక హోటల్ కావచ్చు లేదా టూరిస్ట్ పాస్ కావచ్చు లేదా ఇంకేదైనా గ్యాదరింగ్ కావచ్చు, అక్కడికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏర్పాట్లు కానీ నీట్నెస్ కానీ లేకపోతే మనం అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ని చాలా తిడుతూ ఉంటాం. ఏంటి మెయింటెనెన్స్ అని చెప్పేసి అంటుంటాం. రోడ్లు సరిగా లేకపోయినా కూడా ఏంటి అసలు ఈ మెయింటెనెన్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ ఒక 21 ఏళ్ల కుర్రాడు మాత్రం అస్సలు అలా అనుకోలేదు. ఈ నది నాది, దీన్ని శుభ్రం చేయవలసిన బాధ్యత నాది అని ఒంటరిగా రంగంలోకి దిగాడు. అతనే సోషల్ మీడియా సెన్సేషన్, రియల్ లైఫ్లో హీరో అని అందరూ కీర్తిస్తున్నారు. బట్ ఆయన్ని ఫాలో అయితే నాకు తెలుసు మనందరం కూడా రియల్ లైఫ్లో కూడా హీరోలు అవుతాం. అండ్ ఎస్, నేను మాట్లాడుతుంది బిట్టు తబాహి గురించి. నిజంగా చెప్పాలంటే మాత్రం తమాహి మచాదియా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనోడు చేస్తున్నటువంటి పనులు అలాంటివి అనమాట. చాలామంది అనుకుంటారు కానీ చేయరు. కానీ ఈ పిల్లాడు మాత్రం 21 ఇయర్స్ ఉన్నటువంటి ఈ కుర్రాడు మాత్రం అనుకున్నదే చేస్తున్నాడు. అండ్ ఎందుకంటే ఫ్రెండ్స్ అసలు లేరు, కేవలం ఆయన మాత్రమే. ఆయనకున్నటువంటి దృఢ నిశ్చయంతో ఎలాంటి భారీ యంత్రాలు లేకుండా టన్నుల కొద్ది చెత్తను, ప్లాస్టిక్ని క్లియర్ చేసి నదినికి మళ్ళీ జీవం పోసాడనమాట బిట్టు. అండ్ ఆయన చేసినటువంటి పనికి అటు నెదర్లాండ్కి సంబంధించినటువంటి ప్రశంసిస్తున్నారు, ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రశంసిస్తున్నారు. అండ్ ఎస్, ఆయన చేస్తున్నటువంటి ఇప్పుడు మిషన్కి, ఈ క్లీన్లీనెస్ మిషన్కి ఒక బెంగళూరు సంస్థ కూడా ముందుకొచ్చి అతను చేస్తున్నటువంటి ఈ పనికి నిజంగా ఇంప్రెస్ అయిపోయి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కలుషితమైనటువంటి జలాశయాలను శుభ్రం చేయడానికి తమ వంతు సహకారం ఇవ్వడం కోసం అండ్ అటు బిట్టుని సపోర్ట్ చేయడం కోసం వచ్చిందనమాట. అండ్ నిజంగా ఇది మాత్రం డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఏదైనా సరే పని చేస్తున్నటువంటి పనిని మనం గట్టిగా నమ్మినట్టయితే, ఆ నమ్మకానికి ఇంకొక నమ్మకం తోడైతే మన ఆశయాన్ని చేరుకోవడం చాలా కష్టం కాదు. అది ఎలాంటి ఆశయమైనా కావచ్చు, బట్ దాంట్లో నిజాయితీ కనుక ఉంటే, ఎస్ బిట్టు చేస్తున్నది అందరూ చూస్తున్నారు, ఆ పనిలో నిజాయితీ ఉంది కాబట్టి అందరూ శభాష్ అంటున్నారు, తన వంతు సహాయం చేస్తున్నారు అండ్ మేము కూడా బిట్టులానే చేస్తామని చెప్పేసి అంటున్నారు. నిజంగా క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అని అంటారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం కూడా మన వంతు బాధ్యతగా ఎక్కడికైనా వెళ్తే మన బ్యాగ్లో అట్లీస్ట్ ఒక వేస్ట్ కవర్ కనుక పెట్టుకున్నట్టయితే అవి ఏదైనా చాక్లెట్స్ కావచ్చు, ఇంకేదైనా ఈటరీస్ కావచ్చు, ఆ బ్రాపర్లు అన్నీ ఆ కవర్లో పెట్టుకొని బ్యాగ్లో పెట్టేసుకొని ఎక్కడైతే డస్ట్బిన్ ఉంటుందో అక్కడ పడేస్తే మన సరౌండింగ్స్ క్లీన్గా ఉంటాయి అండ్ మన సిటీ కూడా క్లీన్గా ఉంటుంది. ఏమంటారు దోస్తో? ఎస్, మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు కానీ ఆనందం అలరించేస్తాం, పూర్ణ వినోదమైన నేను మీ అర్జుషిని మాట్లాడుతున్నాను. మనలో చాలామంది గేమ్స్ అంటే చాలా ఇష్టం, కాసేపు సరదాగా ఆడతాం, టైంపాస్ చేస్తాం. కానీ అదే గేమ్ని కనుక సీరియస్గా తీసుకుంటే మీరు కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ అవుతారు అండ్ ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కూడా సంపాదిస్తారు అని చెప్తే మీరేమంటారు? ఎస్ దోస్త, నేను మాట్లాడుతాను నిజమే. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో కాదు, వరల్డ్ వైడ్గా సెన్సేషన్ అయినటువంటి 11 సంవత్సరాల జపాన్కి చెందినటువంటి యూకి కొరిహారా అనే ప్లేయర్, 11 సంవత్సరాల స్కూల్కి వెళ్ళే అబ్బాయి అనమాట, ఏషియన్ గేమ్స్లో ఈ స్పోర్ట్స్ విభాగంలో పియోపియో ఛాంపియన్లో ఏకంగా గోల్డ్ మెడల్ కొట్టేశాడనమాట. 11 ఇయర్స్ పిల్లాడు. అండ్ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఫైనల్లో యూకి తలపడింది తనకంటే రెండింతలు ఎక్కువ వయసు ఉన్నటువంటి దక్షిణ కొరియా ఆటగాడు కాంగ్ డాంగ్ షినో అనే ఒక ప్లేయర్తో తలపడ్డాడనమాట. అండ్ ఆయనతో ఆడినటువంటి మ్యాచ్లో 10-0తో విజయం సాధించాడు. అంతకుముందు జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్లో ఏకంగా 28 ఏళ్ళ థాయ్ ఆటగాడితో 10-1తో ఆ ప్లేయర్ని ఓడించి తను ఫైనల్కి రావడం జరిగిందనమాట. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, యూకీకి ఈ గేమ్పై ఆసక్తి అనేది వచ్చింది ప్రైమరీ స్కూల్లో. సో ఇదొక వీడియో గేమ్కి సంబంధించినటువంటి, ఈస్పోర్ట్స్కి సంబంధించినటువంటి విభాగంలో ఈ 11 ఏళ్ళ అబ్బాయికి గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగిందనమాట. అండ్ ప్రైమరీ స్కూల్ అప్పటి నుంచే మనోడు ఆడటం స్టార్ట్ చేశాడు. అండ్ ఆ ఆట కాస్త ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఏకంగా వరల్డ్లో అతి తక్కువ వయసులో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడనమాట. అండ్ గెలిచిన తర్వాత నిజంగా ఆయన ఆ పిల్లోడి మాటలు వింటే మాత్రం, ఈ గోల్డ్ మెడల్ నాకు చాలా బాగా నచ్చింది, అండ్ అంతకంటే ముందు ఆ మెడల్తో పాటు వచ్చినటువంటి గోల్డ్ కలర్ మాస్కట్ బొమ్మ కూడా నాకు బాగా నచ్చింది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. బట్ ఏదేమైనా ఇంట్రెస్ట్ అనేది ఉంటే, టాలెంట్

అనేది ఎవరి సత్తు కాదు. అండ్ ఎలాంటి దాంట్లో అయినా మనం ఛాంపియన్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చాలు బాస్ కదా. స్టూడియో క్లాక్లో 5 గంటల 50 నిమిషాలుగా వస్తుంది. మరి మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఉర్దూలో.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటల 10 నిమిషాలకే వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: चलने वाली सुपर फास्ट एक्सप्रेस के यात्रियों
1: ने निकड़े उन्ना
2: नी कोसम कादू दीनी कोसम मोबाइल चार्ज चेयाली
1: బుర్రనీ చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నా నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రనీ వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పేయ్ బై బై.
3: ఆర్బీఐ అంటోంది
4: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ను, జనగణనను ప్రభుత్వ కార్యక్రమాలుగా కాకుండా ప్రతి పౌరుడు తమ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడటానికి, స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి ఓకల్ ఫర్ లోకల్ ఎంతగానో ఉపకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి, వారి సమగ్ర వికాసానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు విమర్శించారు. మన్ కీ బాత్ 138వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశ భద్రత, జనగణన, స్వచ్ఛత, పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశ భవిష్యత్తు కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించడానికి సరైన గణాంకాలు ఉపకరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనగణనను ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావలసిన జాతీయ బాధ్యతగా ఆయన అభివర్ణించారు.
6: జనగణన హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మన్నె 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ జరూర్ నికాలే. జనగణనా కే లియే అప్నీ జానకారీ స్వయం దర్జ్ కర్నే కీ యే సువిధా బహుత్ ఆసాన్ హై.
5: స్వచ్ఛ భారత్ను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా దేశంలోని ప్రతి పౌరుడు తమ రోజువారీ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే వారంలో రానున్న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు అందించే నివాళి స్వచ్ఛతేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు. జన భాగస్వామ్యంతోనే స్వచ్ఛతా ఉద్యమం విజయవంతమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో యువత జలవనరులను పరిశుభ్రం చేస్తూ మన వారసత్వాన్ని పునరుద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు.
6: కుచ్ హీ దినో బాద్ 2 అక్టూబర్ హై పూజ్య బాపూ కి జయంతి కా దిన్. బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే హై. స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ హై. హాల్ కే దినో మే మైనే కహీ మధ్యప్రదేశ్ మే కుచ్ నౌజవాన్ నదీ కి సఫాయి కా కామ్ కర్ రహే హై. ఉన్కే ఛోటే సే ప్రయాస్ మే పూరా సమాజ్ జుడ్ రహా హై. ఐసే హీ ఆంధ్రప్రదేశ్ మే యువా పురాని బావడియో ఔర్ కువో కి సఫాయి కర్ రహే హై. ఇస్సే హమారీ పురాని ధరోహరో ఉసే ఫిర్ సే సంవార్నే కా కామ్ హో రహా హై. స్వచ్ఛతా సే సేవా.
5: ఉగ్రవాదాన్ని జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిగణిస్తూ ఉగ్రవాదుల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ విషయాన్ని ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో గుర్తు చేశారు. ఈ ఘటనకు 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దానిని భారత ఉగ్రవాద వ్యతిరేక విధానంలో కీలక ఘట్టంగా ప్రస్తావించారు.
6: బీతే ఏక్ దశక్ మే బాలాకోట్ కి ఎయిర్ స్ట్రైక్ సే లేకర్ ఆపరేషన్ సింధూర్ తక్

0: भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा।
1: ఓకల్ ఫర్ లోకల్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాల ద్వారా స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్థానిక ఉత్పత్తులకు గుర్తింపు రావడం ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుందని, మహిళలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడ్డానికి స్థానిక మార్కెట్ల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ప్రపంచ మార్కెట్స్కు చేరాలన్నది ఓకల్ ఫర్ లోకల్ ప్రధాన లక్ష్యమని మోదీ చెప్పారు.
0: प्रतापगढ़ और आंवले का रिश्ता बहुत पुराना है. पीढ़ियों से यहाँ के किसान आंवले की खेती कर रहे हैं और अब यही पुरानी पहचान यहाँ के किसानों और महिलाओं के लिए नए अवसर लेकर आ रही. वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट यानी ODOP के माध्यम से यहाँ आंवले से जुड़े स्थानीय उद्यमों को बढ़ावा मिला है और इसमें सेल्फ हेल्प ग्रुप से जुड़ी महिलाएं भी बड़ी भूमिका निभा रही. ODOP के तहत नए बाजारों तक पहुंच बढ़ने से उनकी आय में भी बढ़ोतरी हुई.
1: ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారం అవసరమనే విస్తృత సందేశానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రవాద దాడులకు 25 ఏళ్లు పూర్తవుతున్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
0: అమెరికాకి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మే జిన్ నిర్దోష్ లోగోనే అప్నా జీవన్ ఖోయా థా उनमें अमेरिका के बाद सबसे ज्यादा लोग भारत के थे. मुझे याद है 2014 में PM बनने के बाद जब मैं अमेरिका गया था तो न्यूयॉर्क में मैं इन निर्दोष नागरिकों को अपनी श्रद्धांजलि देने पहुंच गया था और आज फिर एक बार मैं भारत के करोड़ों नागरिकों की ओर से पीड़ित परिवारों के प्रति अपनी संवेदना व्यक्त करता हूँ.
1: चारित्रक कट्टडालनु केवलं गतानिकि संबंधिंचिन अवशेषालुगा काकुंडा భారతీయ కళ సంస్కృతి శాస్త్ర విజ్ఞానం వారసత్వ చిహ్నాలుగా భావించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని సోమనాథ్ మోధేరా ఆలయాల ప్రత్యేకతను ప్రాధాన్యతను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్, సౌరశక్తి గ్రామంగా నిలిచిన మోధేరా నృత్యోత్సవం గురించి ప్రధానమంత్రి వివరించారు.
0: 1026 ईस्वी में जब गजनी द्वारा सोमनाथ विध्वंस हुआ था उसी साल गुजरात के ही मोढ़ेरा में प्रसिद्ध सूर्य मंदिर पर भी हमला हुआ. यानी मोढ़ेरा मंदिर विध्वंस को भी इस साल 1000 साल हुए हैं, जबकि उस समय इस मंदिर को बने सिर्फ एक ही साल हुए थे. राजा भीमदेव प्रथम ने न केवल गजनी का मुकाबला किया था बल्कि कुछ ही समय में मोढ़ेरा सूर्य मंदिर का पुनर्निर्माण भी करवा दिया. इसी जीवरता के कारण सोमनाथ मंदिर का भी बार बार विध्वंस के बावजूद पुनर्निर्माण होता रहा.
1: స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ను పోషకాహార లోపం అవగాహన కల్పించే మాసంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
0: इस पहल के जरिए सस्ते और पौष्टिक स्थानीय खानपान को बढ़ावा दिया जा रहा है. महाराष्ट्र भी इस दिशा में सराहनीय प्रयास कर रहा है. मिजोरम में भी इस साल लोगों ने साथ मिलकर पोषण वाटिकाओं की देखभाल के लिए एक अभियान शुरू किया है.
1: प्रधानमंत्री नरेंद्र मोदी मन की बात कार्यक्रमान्नि विन्न पलुवुरु आकाशवाणी की तम स्पंदननु तेलियजेशारु.
2: నేను JNTUH జగిత్యాల విద్యార్థి ప్రగతి. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నాను. పరిశుభ్రత ఉద్యమంలో భాగంగా ముంబైలో బీచెస్, ఢిల్లీలో చెత్తను వేరు చేయడం, పశ్చిమ బెంగాల్లో మార్కెట్ పరిశుభ్రతకు యువకులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. అదే బాపూజీకి మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.
3: నా పేరు భారతి మాది, రాజన్న, సిరిసిల్ల జిల్లా. ఈ రోజు ప్రధానమంత్రి మన్ కీ బాత్ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ దేవ్గఢ్ కామాసి గ్రామానికి చెందిన సావిత్రి పూలే స్వయం సహాయక బృందంలోని మహిళలు ఉసిరికాయలతో క్యాండీ జామ్ లాంటి ముర్బా జ్యూస్లను తయారు చేస్తున్నారనే విషయం చాలా నచ్చింది.
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ఘన నివాళి అర్పించారు. సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ అంకితం చేశారని జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. రాష్ట్రంలో గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి, వారి సమగ్ర వికాసానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని PRS వర్కింగ్ ప్రెసిడెంట్ కె

0: కనకరామారావు అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీని విస్మరించి నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఆల్ టైమ్ హిట్స్ వినే టైమ్ అనమాట. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మన ఆల్ టైమ్ హిట్స్ లో మొదటగా నేను మీ అందరికోసం వినిపించబోతున్నటువంటి పాట సంగీత దర్శకులు మణి శర్మ గారు సంగీతం సమకూర్చినటువంటి సినిమా, మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేసినటువంటి అన్నయ్య సినిమా. మరి ఈ సినిమాల నుంచి హరిహరన్ హరిణి కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను ఆల్ టైమ్ హిట్స్లో. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రమణ గోగుల సంగీతం సమకూర్చినటువంటి ప్రేమ్ అంటే ఇదేరా సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట విన్నారు. అండ్ ఆల్ టైమ్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వినిస్తాం. మరి నెక్స్ట్ మనసులో నేను మీద కోసం వినిపించబోతున్నటువంటి పాట దర్శకులు తేజ దర్శకత్వం వహించినటువంటి నువ్వు నేను. మరి ఈ సినిమాలో నుంచి ఆర్పి పట్నాయక్ కంపోజ్ చేసినటువంటి పాట. కంపోజ్ చేయడమే కాదు, ఈ పాటను ఉషా గారితో కలిసి పాడారనమాట. మరి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఆల్ టైమ్ హిట్స్లో స్టిట్యూన్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:40 లమ్హే కార్యక్రమంలో ఆర్జే చేతన్ సిద్ధంగా ఉన్నారు. వినేసిద్దాం ఇవాల్టి మన లమ్హేలో ఏం చెప్తారు.

0: ఇంతవరకు మీరు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అండ్ ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. సారీ, బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాము ఇవాళ మన షోలో. అది నెక్స్ట్ నేను మీ అందరి కోసం వినిపించబోతున్నటువంటి పాట మురారి సినిమాలో చిత్ర గారు పాడినటువంటి పాట చెప్పమ్మా చెప్పమ్మా. మరి ఈ సాంగ్ నిజంగా చాలా మంచి పాట. ఈ పాటతో మళ్ళీ ఇవాళ మన ఆల్ టైమ్

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ను ప్రతి పౌరుడు తమ బాధ్యతగా భావించాలని, అదే మహాత్మాగాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్ రాష్ట్రం సబర్మతిలో ఈరోజు దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీతో నడిచే రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మన్ కీ బాత్ 138వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశ భద్రత, జనగణన, స్వచ్ఛతా పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
2: జనగణన హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మన్నె 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ్ జరూర్ నికాలే.
1: స్వచ్ఛ భారత్ను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా దేశంలోని ప్రతి పౌరుడు తమ రోజువారీ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే వారంలో రాబోతున్న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు అందించే నివాళి స్వచ్ఛతేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: కుచీ దినో బాద్ 2 అక్టోబర్ హై పూజ్య బాపూ కి జయంతి కా దిన్. బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే. స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ హై. హాల్ కే దినో మే మైనే కహీ మధ్యప్రదేశ్ మే కుచ్ నౌజవాన్ నదీ కి సఫాయి కా కామ్ కర్ రహే హై. ఉన్కే ఛోటే సే ప్రయాస్ మే పూరా సమాజ్ జుడ్ రహా హై. ఐసే హీ ఆంధ్రప్రదేశ్ మే యువా పురానీ బావడియో ఔర్ కువో కి సఫాయి కర్ రహే హై.
1: స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన, పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు వినియోగించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ను పోషకాహార లోపం అవగాహన కల్పించే మాసంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
2: ఇస్ పహల్ కే జరియే సస్తే ఔర్ పౌష్టిక్ స్థానీయ ఖాన్పాన్ కో బఢావా దియా జా రహా హై. మహారాష్ట్ర భీ ఇస్ దిశా మే సరాహనీయ ప్రయాస్ కర్ రహా హై. మిజోరం మే భీ ఇస్ సాల్ లోగో నే సాథ్ మిల్కర్ పోషణ వాటికాఓ కీ దేఖభాల్ కే లియే ఏక్ అభియాన్ షురూ కియా హై.
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. కేరళ రాష్ట్రం కొల్లంలోని అమృతపురిలో జరిగిన మాతా అమృతానందమయి 73వ జయంతి వేడుకలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా అమృతానందమయ్యి జీవితం మానవాళికి ప్రేమ, సేవల సందేశమని కొనియాడారు. ఆహారం, నివాసం లేకపోవడం వంటి దారిద్ర్యాల్ని నిర్మూలించడానికే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరద సహాయక చర్యల కోసం మాతా అమృతానందమయ్యి మఠం అందించిన 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయ చెక్కును ముఖ్యమంత్రి విడి సతీశంతో కలిసి ఉపరాష్ట్రపతి భారతదేశంలోని నేపాల్ రాయబారి సురేంద్ర థాపాకు అందజేశారు. జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రజాసేవ నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సేవ ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తోంది. నమో భారత్ వేగవంతమైన ప్రయాణ సౌకర్యం రవాణాలో కొత్త శకాన్ని నెలకొల్పింది. ఇది భారతదేశపు మొదటి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ రైలు ఢిల్లీ మీరట్ ప్రయాణ సమయాన్ని గంటకంటే తక్కువకు తగ్గించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
3: నమో భారత్ ట్రైన్ మే ఆధునికత భీ హై, గతి భీ హై, అద్భుత స్పీడ్ భీ హై. యే నమో భారత్ ట్రైన్ నయే భారత్ కే నయే సఫర్ ఔర్ నయే సంకల్పం కో పరిభాషిత్ కర్ రహీ హై.
1: దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే రైళ్లు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని సబర్మతిలో ప్రారంభించారు. సుమారు 1500 కోట్ల విలువైన పలు ప్రధాన రైల్వే అభివృద్ది ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే సాధించిన పురోగతిని ప్రస్తావించారు.
4: విద్యుతీకరణ 2010-11 మే 75 కిలోమీటర్ హోతా ఔర్ 23

0: 2024 में 7188 किलोमीटर विद्युतीकरण, 75 से 7000 किलोमीटर की छलांग, 99.6% रेलवे का विद्युतीकरण हो गया है, 0.3% जो बाकी है वो भी हम पूरा कर लेंगे।
1: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని, ప్రపంచ స్థిరత్వాన్ని శాంతిని కాంక్షిస్తుందని, అది దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పణంగా పెట్టి కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించాలని కోరుకోవడం లేదని, అయితే భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు తనను తాను సంరక్షించుకుంటుందని స్పష్టం చేశారు. భారతదేశంపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశంతోనూ చర్చలకు తావులేదని తేల్చి చెప్పారు. జాతీయ భద్రతకు జాతీయ ఐక్యతే కీలకమని స్పష్టం చేశారు. దేశ భద్రత కేవలం త్రివిధ దళాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. మతం, కులం, భాష, ప్రాంతం వంటి విభేదాలకు తావు లేకుండా పౌరులంతా జాతీయ ప్రయోజనాలకే మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
2: भारत शांति चाहता है, लेकिन भारत अपनी सुरक्षा के साथ किसी भी सूरत में समझौता नहीं करेगा। भारत डायलॉग में विश्वास रखता है, लेकिन यदि कोई देश भारत के खिलाफ आतंकवाद को हवा देगा तो डायलॉग की गुंजाइश वहीं खत्म हो जाती है। जो देश टेररिज्म को अपनी नीति का साधन बनाते हैं, आतंकियों को पनाह और समर्थन देते हैं, उन्हें कड़ा संदेश देना होगा कि आतंकवाद किसी के लिए स्ट्रेटेजिक एसेट किसी भी सूरत में नहीं हो सकता।
1: భారత పునరుజ్జీవన పితామహుడు, ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. మూఢనమ్మకాలు, దురాచారాల సంకెళ్లలో చిక్కుకున్న కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ మార్పు కోసం ఒక నూతన శకాన్ని ప్రారంభించారని మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. మహారాష్టలో సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అందించడానికి వెదురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ది చేయాలని మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఈరోజు ముంబైలో జరిగిన బాంబూ ఎకాడమీ అండ్ సస్టైనబిలిటీ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, త్రిపురలో విజయవంతమైన వెదురు నమూనాలను మహారాష్టలో కూడా అమలు చేయవచ్చని తెలిపారు. దీనివల్ల హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు పడతాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జమ్మూకాశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 2 నుండి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మరోవైపు అధిక అలలు, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉన్నందున కేరళలోని అన్ని తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా కేరళ రాష్ట వ్యాప్తంగా చేపల వేటపై రేపటి వరకు పూర్తిగా నిషేధాన్ని విధించారు. రాబోయే కాలంలో నానో మెడిసిన్ ఆధారిత వైద్య విధానం వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ముందుండి నడిపిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ నానో మెడిసిన్ 2026 ప్రారంభోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, నానో మెడిసిన్ రంగానికి సంబంధించి బయోటెక్నాలజీ విభాగం 174 కోట్ల ఆర్థిక సాయంతో 210 పరిశోధన అభివృద్ది ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోందని వెల్లడించారు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్ల లక్ష్యంతో వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఓపెనర్ గ్రీవ్స్ సెంచరీ చేయగా అమిత్ జంగు 58 పరుగులతో రాణించారు. భారత బౌలర్స్లో కులదీప్ 4 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు. 2 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత వన్డే జట్టులో ఆడుతున్నారు. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు స్క్వాష్ విభాగంలో భారత్కు 2 రజత పతకాలు లభించాయి. పురుషుల సింగిల్స్ స్క్వాష్ ఫైనల్లో అభయ్ సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మలేషియాకు చెందిన ఈయున్ యోంగ్ చేతిలో అభయ్ ఓటమి పాలయ్యారు. అయితే మలేషియా క్రీడాకారిణి శివసంగరి సుబ్రహ్మణ్యం చేతిలోనూ అనహత్ ఓడిపోయారు. మరోవైపు మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో భారత్కు చెందిన హరిత భద్ర కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

0: సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో టీకాలు ఈ అంశంపై డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ రమేష్ శంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యజీవనం శీర్షికన చిన్నపిల్లల్లో టీకాలు వ్యాక్సినేషన్ గురించి తెలియజేయడానికి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారు మన ఆకాశవాణి స్టూడియోస్ ఇచ్చేశారు. నమస్కారం అండి డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: ముఖ్యంగా ఒక ఇంట్లో పిల్లలు రావడము గొప్ప శుభ సూచకంగా ఆనందదాయకంగా గొప్ప భాగ్యంగా భావిస్తుంటారు. అయితే మారుతున్న పరిస్థితుల్లో రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి కాబట్టి ఈ వ్యాధుల పట్ల ముందు జాగ్రత్తగా టీకాలు ఇవ్వడం అంటూ జరుగుతుంటుంది ప్రివెన్షన్ కోసం. సో ఈ వ్యాక్సినేషన్ పద్ధతిని పిల్లలు పుట్టినప్పటి నుంచి ఏ స్థాయి వరకు ఏ ఏ దశలో ఎలా పాటించాలి అన్న విషయం తెలియజేయండి.
1: మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా తల్లి గర్భంతో ఉన్నప్పుడు కూడా రెండు వ్యాక్సిన్స్ ఇస్తున్నాము. ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి, లంగ్స్కి నిమ్ము రాకుండా, దాంతోపాటు టెటనస్ కాకుండా డీపీటీ వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నాము మదర్స్కి. దానివల్ల బేబీకి కూడా ఫ్యూచర్లో ఈ డీపీటీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. సో తల్లులు కూడా వ్యాక్సిన్ ఉంటుంది గర్భంతో ఉన్నప్పుడు, అది గుర్తుపెట్టుకోవాలి.
0: తల్లి గర్భంలో నుంచే మనం వ్యాక్సినేషన్ మొదలవుతుంది.
1: అయితే పిల్లలు పుట్టంగానే మనము పుట్టినరోజు ఇచ్చే వ్యాక్సిన్స్ దగ్గర నుంచి దగ్గర దగ్గర 5 సంవత్సరాల వరకు ఇస్తాము. దాని తర్వాత 10వ సంవత్సరంలో ప్లస్ 15వ సంవత్సరంలో వ్యాక్సిన్స్ ఇస్తాం.
0: అంటే సాధారణంగా ఏ ఏ వయసులో ఏ ఏ వ్యాధి బారిన పడి పిల్లలు తీవ్ర నష్టానికి గురవుతుంటారో ఆయా సందర్భాలను దృష్టిలో ఉంచుకొని ఆయా సమయానుకూలంగా వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళని వాటికి ప్రిపేర్ చేసి సన్నద్ధంగా ఎదుర్కొనే విధంగా చేస్తారు.
1: అయితే ఒక కాలంలో మనకి ఇప్పుడు పోలియో చూడండి, ప్రతి 3-4లో ఒకరికి పోలియో వచ్చి కాలు వీక్గా ఉండడము అలా ఉండేది. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, కొన్ని కోట్ల బేబీస్కి అంటే 5 సంవత్సరాల కింద ఉన్న కోట్ల బేబీస్కి పల్స్ పోలియో ఇవ్వడం వల్ల ఆ వ్యాధిని మనము కంప్లీట్గా నిర్మూలించగలిగినాం. ఇండియాలో అసలు 2011 నుంచి పోలియో కేసులు లేనే లేవు. సో వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ అదనమాట. ఒక వ్యాక్సిన్ ఇచ్చామంటే ఆ డిసీజ్ ఆ బేబీకి రాకుండా ఉంటుందని మనం వ్యాక్సిన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు పుట్టినప్పుడు మనము పోలియో చుక్కలతో పాటు బీసీజీ అంటే బాసిలస్ క్యాల్మెట్ గ్వెరిన్, ఇది ట్యూబర్క్లోసిస్ అంటే క్షయవ్యాధికి అగెన్స్ట్గా ఇస్తామన్నమాట. ఈ క్షయవ్యాధి మనకి బ్రెయిన్లో వస్తుంది, లంగ్స్లో వస్తుంది, కడుపులో వస్తుంది, ప్లస్ లింఫ్ నోడ్స్లో వస్తుంది. కానీ మనం ఇచ్చే వ్యాక్సిన్స్ బ్రెయిన్కి లంగ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ దాన్ని అరికట్టడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తగ్గడం వల్ల ఆ డిసీజ్ మన దగ్గర ఉండకుండా తగ్గిపోతుంది. దాంతోపాటు హెపటైటిస్ బి, ఇది ప్రాణాంతకమైన హెపటైటిస్ బి, లివర్ని ఇన్ఫెక్ట్ చేసే రోగము. ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత మనిషి కోలుకునే ఛాన్స్ ఉండదు, స్లోగా లివర్ పాడైపోవడము, దాని తర్వాత సిరోసిస్లోకి వెళ్ళిపోయి ఫెయిల్యూర్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనం పుట్టినప్పుడు 3 చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఇస్తాము, అందులో పోలియో, హెపటైటిస్ బి అండ్ బీసీజీ ట్యూబర్క్లోసిస్ అగెన్స్ట్గా ఇస్తాం సార్.
0: ఎదుగుదల దశలో ఏ ఏ స్థాయిలో ఏ ఏ వ్యాక్సిన్స్ ఇవ్వాలంటారు?
1: అయితే ఇప్పుడు అన్ని వ్యాక్సిన్స్ దగ్గర దగ్గర గవర్నమెంట్లోనే దొరుకుతున్నాయి. బీసీజీ, పోలియో, హెపటైటిస్ బి అయిన తర్వాత 6 వారాలకి మళ్ళీ ఆశా వర్కరే మిమ్మల్ని పిలుస్తుంది, లేకపోతే వాళ్ళే మీకు ఇంటికి వచ్చి వ్యాక్సిన్స్ ఇస్తారు. అందులో మళ్ళీ ఓకే డిపిటి, డిఫ్తీరియా, పర్టుసిస్, టెటనస్. డిఫ్తీరియా అంటే బాగా దగ్గి దగ్గర దగ్గర లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిపోయే రోగం అన్నమాట. పర్టుసిస్ కూడా సేమ్. దాంతోపాటు టెటనస్, మనం యూజువల్గా మూలగుచ్చుకుంటే టెటనస్ ఇంజెక్షన్ వేసుకున్నారా, లేకపోతే ఎక్కడన్నా దెబ్బలు తగిలితే టెటనస్ ఇంజెక్షన్ వేసుకున్నారా అంటారు కదా.
0: ధనుర్వాతం రాకుండా
1: దానికి

0: వ్యాక్సిన్ ఇస్తాం అన్నమాట. కానీ రీసెంట్గా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ డీపీటీతో పాటు కొన్ని ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. దాన్ని మనం కాంబినేషన్ వ్యాక్సిన్ అంటాము. సో ఒకటే ఇంజెక్షన్లో 5 వ్యాక్సిన్స్ ఇంక్లూడ్ చేస్తారు. అందులో ఎక్స్ట్రా మనకి హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అనే వ్యాక్సిన్ వస్తుంది. నెక్స్ట్ హెపటైటిస్ బి, ఇందాక చెప్పాం కదా. సో దాని బూస్టర్ పుట్టిన దానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనము సెకండ్ టైం 6 వీక్స్కి ఇచ్చినప్పుడు దాని స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అంటే బాడీలో ఫైట్ చేసే కెపాసిటీ పెంచడానికి బూస్టర్ ఇస్తాం. దీంతోపాటు మళ్ళీ పోలియో చుక్కలు వేస్తాం. 4 ఇయర్స్ కింద నుంచి గవర్నమెంట్ నీమోకోకల్ వ్యాక్సిన్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసింది. నీమోకోకల్ వ్యాక్సిన్ ప్రాణాంతకమైన నిమోనియాల నుంచి ప్లస్ చెవి ఇన్ఫెక్షన్, చెవిలో పస్సు వస్తుంది కదండి, చాలామందికి విన్నాం మనం పుట్టినప్పటి నుంచి 6 నెలలలోపు చెవిలో పస్సు వస్తుందని, దాని నుంచి అవాయిడ్ చేస్తుంది. ప్లస్ చిన్న చిన్న జలుబులు దగ్గులు రాకుండా కూడా అవాయిడ్ చేస్తుంది. దాన్ని నీమోకోకల్ వ్యాక్సిన్ అంటారు. సో అది కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ఇంక్లూడ్ చేశారు. దీంతోపాటు లూజ్ మోషన్స్కి కారణమైన రోటా వైరస్, దీనికి అగెన్స్ట్గా చుక్కలేస్తారు. సో రోటా వైరస్ డయేరియా ఏంటి అంటే చాలా సీరియస్ ఫామ్ ఆఫ్ డయేరియా.
1: చాలా సందర్భాల్లో డాక్టర్ గారు ఈ డయేరియాని కనుక నియంత్రించలేకపోతే ప్రాణాంతకమయ్యే ప్రమాదం కూడా ఉందంటారు కదా.
0: ఎస్, డయేరియా ఏంటంటే మన బాడీలోంచి లవణాలన్నీ మోషన్లో వెళ్ళిపోతాయి. మనము ఆ లవణాలు మళ్ళీ రిటర్న్గా ఓరల్గా ఇవ్వలేకపోయినా, లేకపోతే ఆ బేబీ తను ఫీడ్ తీసుకోలేకపోయినా, ఓఆర్ఎస్ తీసుకోలేకపోయినా వీక్ అయిపోవడము, దగ్గర దగ్గర కిడ్నీస్, లంగ్స్ అండ్ లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో డిహైడ్రేషన్ ఈజ్ వెరీ సీరియస్. మనము లూజ్ మోషన్స్ అయినప్పుడు ఓఆర్ఎస్ కానీ ఫీడింగ్ కానీ కంటిన్యూ చేయాలి.
1: ఈ రోటా వైరస్ అనేది తీవ్ర స్థాయిలో నష్టం చేస్తుంది.
0: తీవ్ర స్థాయిలో నష్టం చేసి బిడ్డ దగ్గర దగ్గర ఒక 30-20% వెయిట్ తగ్గిపోతారు. సో చాలా సీరియస్ కైండ్ కాబట్టి గవర్నమెంట్ అది ఇంపార్టెంట్గా తీసుకొని ఇది కూడా రోటా వైరస్ ఇంక్లూడ్ చేశారు. 6 వారాల వరకు మనం వచ్చాం కదా. 10వ వారము 14వ వారం సేమ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఓకే, ఇందాక మనం ఏదైతే అనుకున్నామో 5 వ్యాక్సిన్స్ ఒకదానిలో డీపీటీ, హెచ్ఐవి, హెపటైటిస్ బి, దాంతోపాటు ఒక నిమోకోకల్ వ్యాక్సిన్, దాంతోపాటు ఒక రోటా వైరస్ వ్యాక్సిన్. సో 6 వారాలు 10 వారాలు 14 వారాలు సేమ్ ఉంటాయి. 10వ వారంలో ఒక పీసీవీ వేయరు, అంటే నిమోకోకల్ వ్యాక్సిన్ మళ్ళీ 9వ నెలకి వేస్తారు. సో ఇది గవర్నమెంట్ షెడ్యూల్. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఇది, 6 నెలలకి ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేస్తామన్నమాట. ఇన్ఫ్లుయెంజా అనేది ఒక లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేసే డిసీజ్, సివియర్ కైండ్ ఆఫ్ నిమోనియా కాజ్ చేస్తుంది. ఇది 5 ఇయర్స్లో పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే 5 ఇయర్స్లో పిల్లలే బాగా ఎఫెక్ట్ అవుతారు. దగ్గర దగ్గర ఐసీయూలో జాయిన్ అవ్వడము, వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు మిగతా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇన్ఫ్లుయెంజా వచ్చినప్పుడు. సో దానికోసమని మనం ప్రైవేట్లో, గవర్నమెంట్లో కాదు ప్రైవేట్లో, మనం ఫ్లూ వ్యాక్సిన్ 6వ నెలకి 7వ నెలకి వేస్తాము. ఓకే, ఇది ఫ్లూ గురించి. నెక్స్ట్ 9వ నెలకి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఎక్కడైనా మనము మమ్స్, మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ వేస్తాం అన్నమాట. పాతకాలంలో చిన్న అమ్మవారు అని ఉండేది, పెద్ద అమ్మవారు ఉండేది. చిన్న అమ్మవారు అంటే మీజిల్స్, దాన్ని హిందీలో గోబ్రి అంటారు. అది ఏంటి అంటే జ్వరం వచ్చిన తర్వాత పిల్లవాడికి చర్మం అంతా ర్యాష్ వస్తుంది, ఎర్రగా మచ్చలు వస్తాయి అన్నమాట. అవి నోట్లో, గొంతులో కూడా వస్తాయి. అండ్ ఈ డిసీజ్ వల్ల ఏంటంటే సేమ్ మళ్ళీ లంగ్స్లో, బ్రెయిన్లో, ప్లస్ మన స్టమక్లో, కొన్ని కొన్నిసార్లు టెస్టికల్స్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత పిల్లవాడు చాలా వీక్ అయిపోయి తన ఇమ్యూనిటీ తగ్గిపోయి మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ ఆ నెక్స్ట్ ఇయర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ని ఇస్తారు 9 మంత్స్కి.
1: మమ్స్, మీజిల్స్ అండ్ రుబెల్లా.
0: ఎస్, దాంతోపాటు జేఈ వ్యాక్సిన్ అని ఇస్తున్నాం ఇప్పుడు, జాపనీస్ ఎన్సెఫలైటిస్ అని. ఈ జేఈ ఏంటి అంటే ఎక్కువ అడవుల్లో, కొండల ప్రాంతాల్లో ఉంటుంది. అండ్ దాని ఎండమిక్ ఏరియా రోజు రోజుకి పెరుగుతుంది అన్నమాట. ఒక టైంలో కొండల్లో, అడవుల్లో ఉండేది, ఇప్పుడు అక్కడ పాపులేషన్ ఎక్కువైపోయి ఆ ట్రాన్స్ఫర్స్ ఎక్కువ అవడం వల్ల ఆ దగ్గు జలుబు ద్వారా మనకు కూడా స్ప్రెడ్ అవుతుంది. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఉండదు. ఒకసారి బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చింది, జాపనీస్ ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్కి వచ్చే ఇన్ఫెక్షన్, సో దీనికి ట్రీట్మెంట్ ఉండదు ఇంకా. సో దానికి అగెన్స్ట్గా ఇప్పుడు మనం వ్యాక్సిన్ కూడా ఇస్తున్నాము.
1: ఇది 10 నెలల వరకు వచ్చాం.
0: ఎస్,
1: ఆ తర్వాత
0: 12వ నెలలో మనం మళ్ళీ ప్రైవేట్లో తీసుకుంటే హెపటైటిస్ ఏ అండ్ టైఫాయిడ్ ఇస్తాం అన్నమాట. హెపటైటిస్ ఏ అనేది లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్. మనం పాతకాలంలో పసకలైనే తినకి అని చెప్తాం కదా, పచ్చకామెర్లు అంటే ఇది హెపటైటిస్ ఏ. ఈ ఇన్ఫెక్షన్ వల్ల పచ్చకామెర్లు వస్తాయి. అండ్ నెక్స్ట్ వ్యాక్సిన్ టైఫాయిడ్ అన్నమాట. టైఫాయిడ్ మనం ఎంతో కాలం నుంచి చూస్తున్నాము. టైఫాయిడ్ జ్వరాలు అసలు ఊరు ఊరినే వణికిస్తాయి. యూజువల్గా వాటర్ నుంచి వస్తుంది, కానీ తర్వాత ఒకరి నుంచి ఒకరికి తుమ్ముల ద్వారా, దగ్గుల ద్వారా స్ప్రెడ్ అయ్యి అది కంటేజియస్గా అవుతుంది అన్నమాట. సో అందుకే టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇస్తాం. ఇది 1 ఇయర్ వరకు ఉన్న వ్యాక్సిన్స్ అండి. సో ఈ వ్యాక్సిన్స్ రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకి దగ్గర దగ్గర మనకి 90% ఆఫ్ ద డిసీజ్ ప్రివెంట్ చేయొచ్చు.
1: ఈ షెడ్యూల్ని స్థిరంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా పద్ధతి ప్రకారం సంవత్సరం పాటు పిల్లల్ని కాపాడుతూ

0: వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే 90% వరకు జీవితంలో ఈ సమస్యలు వాళ్ళకి రావు,
1: రాకుండా ఉంటాయి. వచ్చినా గానీ చాలా మైల్డ్ గా వెళ్ళిపోతుంది. 1 ఇయర్ తర్వాత ప్రైమరీ షెడ్యూల్ అయిపోయింది కదా, 1 ఇయర్ తర్వాత బూస్టర్ షెడ్యూల్స్ అంటాము. అందులో మళ్ళీ మనం ఏదైతే ఇనీషియల్ గా వ్యాక్సిన్స్ ఇచ్చామో వాటికి ఒక్కొక్క డోస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 15 మంత్స్ కు వచ్చాము. ఇందాక ఏదైతే MMR వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నాము, అది మనం 15 నెలల్లో ఇస్తాము. ఇంకో ఎక్స్ట్రా వ్యాక్సిన్ చికెన్ పాక్స్ అని ఉంటుంది, అది చికెన్ పాక్స్ అంటే అమ్మవారు, దానికి వ్యాక్సిన్ ఉంది, అది మనం 15 నెలలప్పుడు తీసుకుంటాం. మళ్ళీ 18 నెలలప్పుడు ఈ 6, 10, 14 వారాల్లో ఇచ్చాం కదా DPT, న్యూమోకోకల్ వ్యాక్సిన్, HIV, అవి మనం బూస్టర్స్ లాగిస్తాం. 15 నెలల తర్వాత మనం 18 మంత్స్కి వచ్చేసరికి ఒక సెకండ్ చికెన్ పాక్స్ డోసు ప్లస్ సెకండ్ హెపటైటిస్ ఏ బూస్టర్ డోస్ ఇస్తాము. దీంతో మన సెకండ్ ఇయర్ వ్యాక్సిన్స్ కూడా అయిపోతాయి. అండ్ లాస్ట్కి మనము మెల్లగా 5th ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ ఈ DPT ఏదైతే ముందు పుట్టినప్పుడు 6 and 14 weeks ఇచ్చామో అది, దాంతోపాటు ఒక MMR డోస్ బూస్టర్ లాగా ఇస్తాము. అండ్ కొన్ని స్పెషల్ కేసెస్లో, ఇప్పుడు మీ ఇంట్లో డాగ్ ఉందనుకోండి, లేకపోతే మీ ఇంట్లో చాలా డాగ్స్ ఉన్నాయి, మీరు రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ ద కంట్రీ, బ్రెయిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన మెనక్ట్రా అని MCV అని వ్యాక్సిన్ ఉంటుంది, మెనింగోకోకల్ వ్యాక్సిన్ అని, అది తీసుకోవాలి. సో అవి స్పెషల్ కేసెస్ వ్యాక్సిన్స్ అన్నమాట, అది మేము పేరెంట్స్తో డిస్కస్ చేసేస్తాము. బట్ బేసిక్ వ్యాక్సిన్స్ మాత్రం ఇవి కవర్ చేసుకోవాలి.
0: ఇది కాకుండా మీరు 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు అన్నారు కదా డాక్టర్ గారు, అది ఏంటి?
1: 10 సంవత్సరాలకి ఇప్పుడు DPTలోంచి ఒక పర్టుసిస్ తీసేసి DT వ్యాక్సిన్ ఇస్తాం అన్నమాట. సో డిఫ్తీరియాకి టెటనస్కి ఇంకా వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పి DTaP అనే వ్యాక్సిన్ ఇస్తాం.
0: సింగిల్ డోస్
1: ఓకే. దీంతోపాటు ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ 9 ఇయర్స్ బాలికలకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, అంటే యూట్రస్లో సర్విక్స్ అనే పార్ట్ ఉంటుంది, సో దాన్ని ఒక వైరస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఎఫెక్ట్ చేసినాక అది ఓవర్ ద ఇయర్స్ తను పెద్దగా అయ్యేసరికి అది క్యాన్సర్లోకి మారే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి అగెయిన్స్ట్గా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేశారు. సో మన ఇండియన్ గవర్నమెంట్ గ్రేట్, అసలు ఇది చెప్పాలంటే చాలా గ్రేట్ థింగ్, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆ బాలికలకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ అయింది, ఇప్పుడు చాలామందికి వస్తుంది. 9 to 14 ఇయర్స్ లోపు ఎవరైనా ఉన్నారంటే గర్ల్స్, వాళ్ళకి మీరు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ దగ్గరున్న PHC కానీ CHCకి వెళ్ళి తీసుకోవచ్చు.
0: పెద్ద ప్రమాదాన్ని తప్పించిన వాళ్ళం అవుతాం.
1: అది తీసుకోవడం వల్ల ఇప్పుడు రీసెంట్ స్టడీస్ ఏంటంటే క్యాన్సర్ని దగ్గర మనము 70-80% తగ్గించచ్చు ఆ సర్వైకల్ క్యాన్సర్ రేట్స్ని. 15 సంవత్సరాల్లో ఓన్లీ TT ఇంజెక్షన్ ఉంటుంది అండి.
0: డాక్టర్ గారు, మనము ఈ వ్యాక్సిన్ షెడ్యూల్ ఒక చార్ట్ లాగా పెట్టుకొని ఈ నెల ఈరోజు, ఈ నెల ఈరోజు, ఈ వారంలో తీసుకోవాలి, ఈ వారంలో తీసుకొని డాక్టర్ గారు మనకు రాసిస్తారు, అది ఎంత పనున్నా ఏమున్నా వాళ్ళ బంగారు భవిష్యత్తు మనం కాపాడాలంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఏదైనా కారణం చేత ఒక డోసు మిస్ అయినట్లయితే భయపడాల్సిన అవసరం అని ఉంటుంది అంటారా?
1: ఇప్పుడు మనం ఈ షెడ్యూల్ ఏదైతే రాసినామో దానికి ఆ షెడ్యూల్ను మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే కరెక్ట్ టైంకి తీసుకోవడం వల్ల బేబీకి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందని మనము గ్యారంటీగా చెప్తాము. అండ్ ఇన్ఫెక్షన్ వచ్చినా చాలా లైట్గా వస్తుందని చెప్తాం. ఒకవేళ వాళ్ళు ప్రైమరీ సిరీస్ అంటే 6 వారంలో తీసుకొని మొత్తానికి మానేశారు, ఆ డిసీజ్ వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది వాళ్ళకి. సో అందుకని డేట్కి తీసుకోవాలి. లేదండి మేము 4 నెలలు మిస్ అయిపోయాము, అసలు మర్చిపోయాము, ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి తీసుకోలేదంటే డాక్టర్ గారి దగ్గరకు వస్తే, లేకపోతే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆశా వర్కర్ దగ్గరికి వెళ్తే, సరే అమ్మ నేను క్యాచప్ షెడ్యూల్ అంటారు. క్యాచప్ అంటే మీరు మిస్ అయిపోయారు కానీ మీరు బ్యాక్వర్డ్ ఉన్నారు, మిమ్మల్ని క్యాచప్ చేస్తాం, ఆ ఏజ్కి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలో అక్కడ వరకు తీసుకొస్తామని చెప్పి నెల నెల ఇచ్చేలాగా ఒక షెడ్యూల్ పెట్టి వాళ్ళకి ఆ వ్యాక్సిన్స్ కవర్ చేసేస్తాం.
0: అంటే ఏదైనా తెలిసో తెలియకనో ఏదైనా విధి లేని పరిస్థితుల్లో కొంత మిస్ అయినప్పటికీ కూడా డాక్టర్ గారి సలహా మేరకు ఈ క్యాచప్ షెడ్యూల్ని ఒకటి డిసైడ్ చేసి దాని డోసు కూడా నిర్ణయించి తిరిగి వాళ్ళు వ్యాక్సినేషన్ సరైన విధంగా అంది భవిష్యత్తులో ఇలాంటి సమస్యల బారిన పడకుండా చేసే అవకాశం
1: ఉందంటారు.
0: కాబట్టి సరైన సమయంలో డాక్టర్ గారు నిర్దేశించిన మేరకు టీకాలు తీసుకున్నట్లయితే పిల్లలకి వ్యాధి బారి నుండి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి సహకరించిన వాళ్ళమవుతాం. అది ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. చాలా మంచి విషయాలు తెలియజేసే డాక్టర్ గారు నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల టీకాలు ఈ అంశంపై డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఆల్ టైమ్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ నేను మీ అందరి కోసం వినిపించబోతున్నటువంటి పాట మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ గారు కంపోజ్ చేసినటువంటి సినిమా గాయం. మరి ఈ సినిమాల నుంచి చిత్ర గారు పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను ఆల్ టైమ్ హిట్స్లో. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: లేదు, దీనివల్లేం కాదు, పాటకి
2: మాట వినకుంది ఎందుకే. రైట్,
1: మర్చిపోతానన్నారే.

0: గోకర్ణనాథ్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఆల్ టైమ్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ క్షత్రియ పుత్రుడు, మరి ఈ సినిమాల నుంచి సూపర్ హిట్ కాంబినేషన్ బాలగారు, జానకి గారు కలిసి పాడినట్టు సూపర్ హిట్ పాట విన్నారు. మరి నెక్స్ట్ నేను మీ అందరికి వినిపించబోతున్నటువంటి పాట 1988 విడుదలైనటువంటి సత్య. మరి ఈ సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం ఆల్ టైమ్ హిట్స్లో.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆల్ టైమ్ హిట్స్లో మహర్షి సినిమాల నుంచి బాలుగారు జానకి గారు కలిసి పాడినటువంటి సూపర్ హిట్ పాట విన్నారు ఆల్ టైమ్ హిట్స్లో. మరి శ్రోతలకు ఒక ముఖ్య గమనిక, ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 8:30 మధ్య ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు మరికొన్ని క్షణాల్లో.

0: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్.

పదేళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్ళు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటి ఉండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13 తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకుముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాలని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరపున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలరా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15 తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in.

www.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాలని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరు అందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2,60,00,000 పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు.

మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయంలాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం, సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రత సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా,
ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది.

కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా 1000ల ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి 1000ల మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును #drugfreeyouth అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది,

దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకొని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచకప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతూ ఉన్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్ సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జామ్ లాంటి మురబ్బాలు చాలా ఇళ్లల్లో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బా, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాన్ని కూడా పొందారు.
వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా

వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరోచోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషన్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బప్పాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయటంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల
థాయిలాండ్

0: ఇంగ్లాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడు పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ప్రపంచ పర్యాటక దినోత్సవం వరల్డ్ టూరిజం డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు.
4: మన ప్రోగ్రామ్తో ప్రొసీడ్ అయ్యే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరందరూ ఒప్పుకుంటారనే నమ్మకంతో అడుగుతున్నాను. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. నౌ ఇమాజిన్ దిస్. మీరు పొద్దున్నే లేచారు, మీరు ఆఫీస్ వెళ్లాల్సిన పని లేదు, మీటింగ్స్ లేవు, డెడ్లైన్స్ లేవు, ట్రాఫిక్ లేదు, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా లేవు. దెర్ ఇస్ అబ్సల్యూట్ పీస్. ఇప్పుడు గనక మీరు ఎక్కడికైనా వెళ్ళగలిగితే ఎక్కడికి వెళ్తారు? ఒక ప్లెజెంట్ బీచ్గా లేదా మంచి మౌంటైన్స్ వైపా? రోమ్ వీధుల్లో అలా సరదాగా నడుస్తుంటే ఎలా ఉంటుంది? బ్యాంకాక్లో స్ట్రీట్ ఫుడ్ తింటే ఎలా ఉంటుంది? లేదా హిమాలయాస్లో సన్రైజ్ చూస్తారా? ఇవన్నీ కాదు, వారణాసి వీధుల్లో తిరిగితే మిమ్మల్ని మీరు మర్చిపోతారు. లేదు, వీటన్నిటికీ డిఫరెంట్గా అస్సలు జనాలు లేని, ఎవ్వరికీ తెలియని ఒక చిన్న ఊరికి ప్రశాంతంగా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎక్కడికి వెళ్తున్నామో ఖచ్చితంగా తెలియనప్పుడే మన జీవితంలో చాలా అందమైన ప్రయాణాలు మొదలవుతాయి. ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు September 27th, అంటే వరల్డ్ టూరిజం డే. ఇప్పుడు కనుక మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీ ఫీడ్లో అంతా అందమైన హిల్స్, బ్యూటిఫుల్ బీచెస్, ఐఫిల్ టవర్ ఆర్ తాజ్మహల్ ముందు తీయించుకున్న ఫొటోస్, గోవా ఆర్ బాలి బీచ్లో కోకోనట్లో సర్వ్ చేసే కాక్టైల్స్, అబో ఇంకా ఇలాంటి చాలా సీన్స్తో మీ ఫీడ్ ఫుల్ అయిపోయి ఉంటుంది. టుడే ఈజ్ డెడికేటెడ్ టు సెలబ్రేటింగ్ ద ఐడియా ఆఫ్ ట్రావెల్, ది అడ్వెంచర్ అండ్ ద ఎస్కేప్ ఇట్ ఆఫర్స్ అస్. కానీ ఈరోజు మనం ఈ రొమాంటిక్ ఐడియా ఆఫ్ ట్రావెల్ని పక్కన పెట్టి ఒక్కసారి దీన్ని మనం వేరే కోణంలో ఆలోచిద్దాం. అసలు ఈ 21st సెంచురీలో ట్రావెలింగ్ అంటే ఏంటి? ఎందుకంటే టూరిజం అనేది కేవలం సోషల్ మీడియాలో ఫోటోలు దిగడానికి లేదా సంవత్సరానికి వెళ్ళే ఒక హాలిడే ట్రిప్ మాత్రమే కాదు. టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్, మోస్ట్ పవర్ఫుల్ ఎకనామిక్ డ్రైవర్స్ ఆన్ ఎర్త్. ఒక ప్రాంతంలో ఉన్న ప్రజల ఆర్థిక స్థితినే మార్చేస్తుంది, పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది, మన సంస్కృతులను కాపాడుతుంది, కొన్నిసార్లు ఆ సంస్కృతిని మార్చేస్తుంది కూడా. గ్లోబల్ ఎకానమీ పైన ఈ

ఇండస్ట్రీ ప్రభావం ఎంతుందంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగాల్లో ప్రతి 10 ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం ఈ టూరిజం వల్లే క్రియేట్ అవుతుంది. అంటే ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరు ఎవరో ఒకరు చేసే ప్రయాణం వల్ల వాళ్ళకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో జాబ్ని క్రియేట్ చేస్తుంది. వెన్ వీ మూవ్, ద వరల్డ్ ఎకానమీ మూవ్స్ విత్ అస్. 1980 యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సెప్టెంబర్ 27 వరల్డ్ టూరిజం డేగా ప్రకటించింది. జనాలి జస్ట్ ఒక వెకేషన్కి వెళ్ళండి అని చెప్పడానికి కాదు, గ్లోబల్ ఎకానమీ ఇంకా కల్చర్ మీద టూరిజం ఇంపాక్ట్ ఎంతుందో చెప్పడానికి. ప్రతి సంవత్సరం యునైటెడ్ నేషన్ ఈరోజు కోసం ఒక ప్రత్యేకమైన థీమ్ని అనౌన్స్ చేస్తుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే డిజిటల్ అజెండా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం.

ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే మనం ట్రావెల్ చేసే విధానం ఎంత మారిందో అర్థమవుతుంది. ఒకప్పుడు ప్రయాణం అంటే చాలా కష్టం, ప్రాణాలకే ప్రమాదం. సర్వైవల్ కోసం, వ్యాపారం కోసం లేదా తీర్థయాత్రల కోసమే ప్రజలు ప్రయాణం చేసేవారు. ఓన్లీ ఎంజాయ్మెంట్ కోసం ప్రయాణం చేయడం కేవలం రాయల్ ఫ్యామిలీస్ లేదా డబ్బున్న వాళ్ళకి మాత్రమే కుదిరేది. 18th century యూరోపియన్ అరిస్టోక్రాట్స్ ఆర్ట్, హిస్టరీ ఇంకా లాంగ్వేజెస్ని స్టడీ చేయడానికి గ్రాండ్ టూర్ పేరుతో నెలలు ఇంకా కొన్ని ఏళ్ల పాటు ట్రావెల్ చేసేవారు. అదే టైంలో మన ఇండియాలో ట్రావెల్కి ఒక స్పిరిచువల్ డైమెన్షన్ ఉండేది. మన పూర్వీకులు తీర్థయాత్రల పేరుతో కాశీ, రామేశ్వరం

హిస్టరీ ఇంకా లాంగ్వేజెస్ని స్టడీ చేయడానికి గ్రాండ్ టూర్ పేరుతో నెలలు ఇంకా కొన్ని ఏళ్ల పాటు ట్రావెల్ చేసేవారు. అదే టైంలో మన ఇండియాలో ట్రావెల్కి ఒక స్పిరిచువల్ డైమెన్షన్ ఉండేది. మన పూర్వీకులు తీర్థయాత్రల పేరుతో కాశీ, రామేశ్వరం, బద్రీనాథ్, కేదార్నాథ్ అని వేల కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్ళిపోయేవారు. మనం రోజు 10K స్టెప్స్ చేయడానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నాం, అలాంటిది వాళ్ళు వేల వేల కిలోమీటర్లు అలా ఎలా నడుచుకొని వెళ్ళారో నాకైతే అర్థం కాలేదు. బట్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ ఇట్ వాస్ నాట్ జస్ట్ అ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ బట్ ఆల్సో అ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్స్ వచ్చాయి. 1941లో థామస్ కుక్, ద ఫౌండర్ ఆఫ్ థామస్ కుక్ అండ్ సన్, ఇంగ్లాండ్లో ప్రపంచంలో మొదటిసారిగా గ్రూప్ ట్రైన్ ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. అసలు ట్రావెల్ ప్యాకేజింగ్ ఇంకా గ్రూప్ ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిందే ఇక్కడ. దీనికి ముందు ట్రావెలింగ్ అనేది ఎలీట్ క్లాస్కి మాత్రమే పరిమితం, కానీ థామస్ కుక్ దీన్ని అందరికీ అందుబాటులో ఉండేలాగా చేశాడు. మిడ్ 20th సెంచరీలో ఏరోప్లేన్స్ అందుబాటులోకి వచ్చాయి. బాలి, కెనియా లాంటి ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ కూడా సామాన్యులకి అందుబాటులోకి వచ్చాయి. ఒకసారి ఆలోచించండి, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళ సంఖ్య 150 కోట్లు. ఇది ఇంటర్నేషనల్ ట్రావెల్ నంబర్స్ మాత్రమే. ఇంకా డొమెస్టిక్ ట్రావెల్ నంబర్స్ ఎలా ఉంటుందో నేను మీ ఊహకే వదిలేస్తున్నాను.

మనం అసలు ఈ టూరిజం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే చాలా దేశాలకు, మాల్డీవ్స్ లాంటి చిన్న ఐలాండ్స్ నుంచి ఇండియా లాంటి పెద్ద పెద్ద దేశాల వరకు టూరిజం అనేది ఎకానమీకి ఒక వెన్నుముక్క లాంటిది. మన ఇండియాలోనే టూరిజం వల్ల కోట్ల మందికి జాబ్ క్రియేట్ అవుతుంది. హోటల్ స్టాఫ్, టాక్సీ డ్రైవర్స్, టూరిస్ట్ గైడ్స్ మాత్రమే కాదు, చేనేత కార్మికులు, కళాకారులు కూడా దీని మీద ఆధారపడుతున్నారు. టూరిజం కల్చర్ ప్రిజర్వేషన్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి ఒక ఇన్సెంటివ్ లాగా పనిచేస్తుంది. టూరిజం వల్ల మన ప్రాచీన సంస్కృతి, రాజస్థానీ పెయింటింగ్స్, చేనేత కళలు బ్రతికున్నాయి. ఇండియాలో రాంతంబోర్, జిమ్ కార్బెట్ లాంటి ప్రాంతాల్లో పులుల్ని, ఇంకా ఆఫ్రికాలోని సఫారీ శాంక్చురీస్ని కాపాడడానికి టూరిజం నుంచి వచ్చే ఇన్కమే ముఖ్య కారణం. టూరిజం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సరే, కానీ టూరిజం వల్ల జరిగే నష్టాలు కూడా ఉన్నాయి. ఓవర్ టూరిజం. ఇటలీలో ఉన్న వెన్నెస్ సిటీ జనాభా 50,000, కానీ ప్రతి సంవత్సరం ఈ సిటీకి వచ్చే టూరిస్టులు ఎంతమంది తెలుసా? 2 కోట్ల మంది. దీనివల్ల అక్కడున్న లోకల్స్ ప్రజలకి బ్రతకడమే కష్టమైపోయింది. ఇక మన ఇండియా విషయాన్నే తీసుకోండి. షిమ్లా, మనాలి, డార్జిలింగ్ లాంటి హిల్ స్టేషన్స్ చూడండి. ఒకప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్న ఈ హిల్ స్టేషన్స్ ట్రాఫిక్ జామ్స్, వాటర్ షార్టేజెస్, ఇంకా ప్లాస్టిక్ వేస్ట్తో సఫర్ అవుతున్నాయి. లద్దాఖ్లోని పాంగాంగ్ లేక్ దగ్గరికి వెళ్లే వెహికల్స్ వల్ల అక్కడి వాతావరణం చాలా దెబ్బతింటుంది. ప్రపంచంలోని కార్బన్ ఎమిషన్స్లో 8% ఈ ట్రావెలింగ్ వల్లే వస్తుంది. మనం ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తూ ఆ ప్రకృతిని మనం నాశనం చేస్తున్నామా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో రావాలి.

మరి దీని సొల్యూషన్ ఏంటి? ట్రావెలింగ్ ఆపేద్దామా? ఇంట్లోనే తలుపులు వేసుకొని కూర్చుందామా? ఖచ్చితంగా కాదు. ట్రావెలింగ్ ఆపేస్తే దానిపై ఆధారపడి ఉన్న కోట్లాది కుటుంబాలు రోడ్న పడతాయి. సమస్య ట్రావెలింగ్తో కాదు, మనం వెళ్ళిన ప్లేసెస్లో ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడం. దీనికి సొల్యూషన్ సస్టైనబుల్ టూరిజం అండ్ రీజనరేటివ్ టూరిజం. సస్టైనబుల్ టూరిజం అంటే మనం వెళ్ళిన చోట ఎలాంటి చెత్త వేయకుండా ఎన్విరాన్మెంట్ని నీట్ అండ్ క్లీన్గా ఉంచడం. రీజనరేటివ్ టూరిజం గోస్ అ బిట్ ఫర్దర్. రీజనరేటివ్ టూరిజం అంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం మనం వెళ్ళకముందు ఉన్నదానికంటే ఇంకా బెటర్గా మారడానికి ఒక ట్రావెలర్గా మనం ఏం చేస్తున్నామని. మీరు రీజనరేటివ్ టూరిజం ఫాలో కాకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ సస్టైనబుల్ టూరిజం అయినా ఫాలో కండి. వసుదైవ కుటుంబం అనే పదం ఎప్పుడైనా విన్నారా? దీని అర్థం ద వరల్డ్ ఇస్ వన్ ఫ్యామిలీ. ప్రపంచమంతా మన కుటుంబమే అన్నప్పుడు మనం ఒక ఊరికి వెళ్తే ఆ ఊరిని మన సొంత ఇల్లులాగే చూసుకోవాలి కదా. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ హోటల్ చైన్స్కి కాకుండా అక్కడ ఉన్న లోకల్ హోమ్స్టేస్, చిన్న చిన్న హోటల్స్, లోకల్ గైడ్స్కి వెళ్ళేలా చూడండి. మీరు ఫ్యూచర్లో ఏదైనా ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే ఈ కొన్ని విషయాలు పాటించండి. పాపులర్ ప్లేసెస్ కాకుండా కొత్త ప్లేసెస్ ట్రై చేయండి. అందరూ వెళ్ళే క్రౌడెడ్ ప్లేసెస్ కాకుండా నార్త్ ఈస్ట్ ఇండియా, చిన్న చిన్న పల్లెటూర్లు, హెరిటేజ్ గ్రామాలు చూడండి. వారం రోజుల్లో 5-6 ప్లేసులు కవర్ చేయడం కంటే ఒక ఊర్లో 4 రోజులు ఉండండి. అక్కడే ఉండి ఎంజాయ్ చేయండి. లోకల్ ఎకానమీకి హెల్ప్ చేయండి. లోకల్ హోమ్స్టేస్, ఫామ్ స్టేస్ అలాంటి వాటిలో ఉండండి. ఇంకా చేనేత వస్తువులు కొనండి. అండ్ ఫైనలీ రెస్పెక్ట్ లోకల్ కస్టమ్స్, డ్రెస్ కోడ్ ట్రెడిషన్స్ అట్ సీక్రెట్ సైట్స్, అండ్ ఆల్వేస్ ఆస్క్ బిఫోర్ టేకింగ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ రెసిడెంట్స్.

ఈరోజు మన షో ముగించే ముందు ఐ వాంట్ టు లీవ్ యూ ఆల్ విత్ అ థాట్ ఆన్ వై ట్రావెల్ మ్యాటర్స్ సో డీప్లీ టు ద హ్యూమన్ స్పిరిట్. టు కోట్ మార్క్ ట్వైన్, ట్రావెల్ ఇస్ ఫీటల్ టు ప్రెజుడిస్, బిగోట్రీ అండ్ నారో మైండెడ్నెస్ అండ్ మెనీ ఆఫ్ పీపుల్ నీడ్ ఇట్ సోర్లీ ఆన్ దీస్ అకౌంట్స్. బ్రాడ్, హోల్సమ్, charitable views of men and things cannot be acquired by vegetating in one little corner of the earth all one's lifetime. Mark

చెప్పింది అక్షరాల నిజం. మనమున్న ఈ పరిస్థితుల్లో ఇది చాలా రెలవెంట్. మనం ఇప్పుడున్న ఒక హైపర్ పోలరైజ్ ప్రపంచంలో బార్డర్స్ అని, ఆన్లైన్ ట్రోలింగ్ అండ్ నెగటివిటీ అని, పొలిటికల్ ఫైట్స్ అని రకరకాల కారణాలతో వేరే దేశాల వారిని, వేరే ప్రాంతాల వారిని అలా ఉంటారు ఇలా ఉంటారని ఒక భ్రమలో అండ్ అజంప్షన్స్ అండ్ అపోహలతో బ్రతుకుతున్నాం. ట్రావెలింగ్ ఆ అపోహల్ని, అజంప్షన్స్ని బ్రేక్ చేస్తుంది. మీరు వేరే దేశాలకో వేరే ప్రాంతాలకో వెళ్ళినప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. భాషలు వేరైనా, కల్చర్స్ వేరైనా, మనుషులందరి కోరికలు, వాళ్ళ ఆలోచనలు, ఇంకా ఎమోషన్స్ ఒక్కటే. అందరికీ కావాల్సింది ప్రేమ, అఫెక్షన్, మంచి ఫుడ్, ఇంకా ప్రశాంతత. వరల్డ్ టూరిజం అనేది కేవలం వేరే దేశాల్లో వెకేషన్స్ గడపడం గురించే కాదు, ఈ అందమైన భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది అని గుర్తు చేసే రోజు. హ్యాపీ వరల్డ్ టూరిజం డే. టేక్ కేర్, స్టే సేఫ్, అండ్ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ సమ్వేర్, హ్యావ్ అ గ్రేట్ జర్నీ.

0: ఇంతవరకు మీరు ప్రపంచ పర్యాటక దినోత్సవం వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం రచన వ్యాఖ్యానం ఆర్జే కె పవన్ కుమార్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీత మాలిక మధురిమ. పన్నెండవ శతాబ్దానికి చెందిన జయదేవుడు రచించిన గీతగోవిందం సంస్కృత కావ్యాల్లోకెల్లా ఉత్కృష్టమైన

కావ్యంగా పరిగణింపబడుతోంది. రాధాకృష్ణుల దివ్య ప్రేమతత్వాన్ని ఆవిష్కరింపజేసే ఆణిముత్యాల్లాంటి ఆ అష్టపదుల్లో ఈ అష్టపదికి సాలూరి రాజేశ్వరరావు యమన్ కళ్యాణి రాగంలో చేసిన స్వరకల్పన ఆయన సంగీత జైత్రయాత్రలో ఓ మధురమైన మజిలీగా నిలిచిపోయింది. అభిరుచికి అద్దం పడుతూ కొత్తందాలతో తీయందనాలు అద్దుకుంటూ శిఖరాయమాన ప్రమాణాలతో భరణి సంస్థ నిర్మించిన విప్రనారాయణ చిత్రంలోనిది ఇప్పుడు వినబోయే పాట. 1954 విడుదలైన ఈ చిత్రంలో భానుమతి పాడిన ఈ పాటలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి కలిసి అభినయించారు.

0: పాట అమృతప్రాయంగా ఉంది దేవి.
1: ఏ పాట స్వామి?
0: రెండు పాటలు, అసలు పాట నీ పాట కూడా.
1: జయదేవ కవి కవిత్వమే అంత స్వామి.
0: ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించి భక్తుల విరహాన్ని మాట మాటలో తొణికిసలాడిస్తూ ఉంది. ఆహా, ఇది మరొక్కసారి పాడు.

ఓవైపు గంటల గనగణలు, మరోవైపు గాజుల గలగలలు. ఈ రెంటితో మిలమిలా మెరుస్తున్న అందాన్ని ఎలా ఆస్వాదించాలో అని తన మనసు తొందరపెడుతోందని చెలిసిగ్గే మేలిముసుగై తన మోమును దాచినా లేలేత పెదవుల తెరమాటున ఒదిగిపోయిన తన నవ్వు ఎంత ఆపినా అవి ఆగేవి కావని ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ సాగిపోయే ఈ గీతం అనుబంధాలకు అన్యోన్యతకు ప్రాధాన్యతనిస్తూ క్రమశిక్షణతో సున్నితమైన అంశాలను ఎలా పరిష్కరించాలో తెలియజేసే బాంధవ్యాలు చిత్రంలోనిది. గానం ఘంటసాల వసంత, రచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

దర్శకులు కె. రాఘవేంద్రరావు నందమూరి తారక రామారావుతో కలిసి చేసిన తొలి చిత్రం 1977లో విడుదలైన అడవిరాముడు. చిత్రంలోని ఓ సన్నివేశానికి చిలక, గోరింక, కోకిలమ్మ, వసంతం, వాన, తుమ్మెద, పూలు ఇలా ప్రకృతిలోని ముఖ్య ఆకృతుల ప్రతీకలకు ఉదాహరణగా నాయికానాయకులు తమ అనురాగాన్ని వ్యక్తం చేసే సందర్భంలో నాయికని కోకిలమ్మగా, నాయకుణ్ణి వసంతుడిగా వర్ణిస్తూ ఒక అద్భుతమైన గీతాన్ని రాశారు వేటూరి సుందర్రామ్మూర్తి. పాడినవారు పి. సుశీల, ఎస్పి. బాలసుబ్రహ్మణ్యం. సంగీతం కె. వి. మహదేవన్.

ఎందరో త్యాగధనుల కన్న భూమి మన భారతదేశం. వారిని తలుచుకోవడం మన ధర్మం. అలాంటిదే ఈ పాట. ఈ పాటను విన్న చాలామంది తమ గత స్మృతులలోకి వెళ్ళి చిన్నప్పుడు తమ తమ పాఠశాలలో పాడే ప్రార్థనాగీతం గుర్తు తెచ్చుకుంటారు. వింటుంటే హృదయం కరిగి కన్నీటి పర్వం అయ్యేటువంటి ఉత్తమ ప్రబోధాత్మక గీతం. మానవుడు దానవుడు చిత్రం కోసం సంగీత దర్శకులు అశ్వత్థామ చంద్రకౌస్ రాగంలో స్వరపరిచిన ఈ గీతం సి నారాయణరెడ్డి రచించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు.

వగలెరిగిన చెలునికి తన కథ వివరించమని సఖికి చెబుతూ పాడుకుంటోంది ఆ మగువ. అటుపై తన మనసును కానుకలా అర్పించినదని, ఆపై విరహవేదనకు తాళడం తన వల్ల కావటంలేదని, మల్లెపూల పరిమళాలతో పిల్లగాలి వీచే వేళ రేరాజు వెలుగులో సరసాల సరదాలు తీరేనని ఆశపడుతుంది. సముద్రాల సాహిత్యం అందించగా యమున కళ్యాణి రాగంలో సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచిన ఈ పాట కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన నర్తనశాల చిత్రంలోనిది. పాడినవారు పి. సుశీలా.

చలనచిత్ర అంతరార్థాన్ని ఒక్క మాటలో తెలియజేసేవి చిత్ర శీర్షికలు. ఈ చిత్ర ఆరంభంలో తెరకెక్కించిన ఓ సన్నివేశం అక్షరాలా అలాంటిది. ఓ యువకుడితో తగవులాడిన మగవలు తమదే పైచేయి అనుకున్నారు. ఆ తర్వాత ప్రాధేయపడ్డారు. అతడు ససేమిరా కుదరదంటే ఎటూ పాలుపోక ఆలోచనలో పడ్డారు. సంకటస్థితిలో సమయస్ఫూర్తితో ఆ అతివల ఆలోచనలకు అడ్డుకట్టవేశాడా యువకుడు. తగవు మరచి నగవుతో మాటలు కలుపుకున్న ఆ యువతుల మనోభావాన్ని తెలుపుతూ వారి కోపంలో అందమున్నదని, అంతులేని అర్థమున్నదని, అది పోను పోను విరహతాపమవుతుందని అంటే దానికి బదులుగా

ఆ యువతులు, బ్రహ్మచారి లేతమనసు పైకి తేలదని, మాటలలో చేతలలో పొత్తు కుదరదని అంటారు. వయసులో ఉన్న యువతీ యువకుల మనోవస్థను ఆవిష్కరిస్తూ సరదాగా సాగిపోయే ఈ గీతం 1963లో విడుదలైన చదువుకున్న అమ్మాయిలు చిత్రంలోనిది. సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పనలో ఆరుద్ర సాహిత్యం అందించగా ఈ పాటను ఘంటసాల పీసుశీల గానం చేశారు.

అభినయవనంలో పూచిన అభినేత్రికి అలనాటి దిగ్గజాభినేతృల సమక్షంలో సత్కారం జరుగుతున్న సందర్భమది. అవధుల్లేని అభిమానం, అభినందన వందనాలనర్పిస్తూ ఆనంద పరవళ్లు తొక్కుతూ తన అభిమానతారను అందలానికెత్తుతూ రసరమ్యంగా గానంచేస్తున్న సన్నివేశమది. వెన్నెల కురిసే కన్నులు, వసంతాన్ని తలపించే చిరునవ్వులు, చంద్రకాంతులు విరజిమ్మే చరణాలలో పదకవితా ప్రబంధాలను సృష్టించిన సి నారాయణ రెడ్డి గారు రెండవ చరణంలో శృంగార, వీర, కరుణ, హాస్యరసాలను ఆవిష్కరింపజేశారు. శివరంజని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, సంగీతం రమేష్ నాయుడు.

ప్రకృతిలో జడపదార్థంగా గోచరించే కొండలలోని బండలన్నింటినీ ఒలితో సౌందర్యమూర్తులుగా మలచి వాటికో నూతనత్వాన్ని అస్తిత్వాన్ని కలిగించాలని ప్రతి శిల్పి కలలు కంటుంటాడు. అహర్నిశలు శ్రమిస్తాడు. శిల్పకలికే తన జీవితాన్ని ధారపోస్తాడు. ప్రాణంలేని శిలలో శిల్ప సౌందర్యాన్ని వీక్షిస్తాడు. రాతి హృదయాన్ని అర్థం చేసుకుంటాడు. పైకి కఠినంగా ఉండే ఆ రాళ్ళు శిల్పికి మృదువుగా మెత్తగా తోస్తాయి. రాగద్వేషాలకు అతీతంగా ఉండే మునులలాగా కారడువులలో మౌనంగా దర్శనమిస్తాయి. శిల్పి మనోగతాన్ని సున్నితంగా ఉదాత్తంగా ఆవిష్కరింపజేస్తున్న ఈ గీతాన్ని రచించినవారు సి నారాయణ రెడ్డి. పాట ప్రారంభంలో కొండలలో ప్రతిధ్వనిస్తూ వినిపించే ఘంటసాలగారి ఆలాపన, దానికి ఊపిరిపోస్తూ వినవచ్చే ఉలుల శబ్దాలు వినేవారిని పాటలో లీనమయ్యేలా చేస్తాయి. అమరశిల్పి జక్కన చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట.

తొలి ప్రేమతో చిగురించిన వలపుల తలపుల కన్నా కలవబోతున్న ఆనందమే ప్రేమికులకు చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. ఏకాంతాన్ని ఇష్ట

పడే ప్రేమికులు వారిద్దరికీ తెలిసిన ప్రదేశంలో కలుసుకోవడం సహజం. రానంతసేపు విరహంతో అలమటించిన ప్రేయసీ లేదా ప్రియుడు ఎదురుపడగానే అంతసేపు తాము ఎంతో ఎదురుచూసామన్న విషయాన్ని పక్కనపెట్టి తమకోసం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేయకపోగా వారితో కలహం పెట్టుకుంటారు. ఇలాంటి గిల్లికజ్జాలు ప్రణయంలో మాధుర్యాన్ని మరింత పెంచుతాయి. అలా ఓ నాయకుడు నాయిక ఎప్పటిలాగే కలుసుకుందామనుకుంటారు. అనుకున్న సమయానికి అమ్మాయి వచ్చి అబ్బాయి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కాని ఎంతసేపు రాకపోయేసరికి ఆశలన్నీ నిరాశలవుతాయి ఆ అమ్మాయికి. అతను రాడేమో, వేచిచూసిన ఈ కాలమంతా వృధా అయింది అనుకుంటున్న తరుణంలో మబ్బుల చాటు నుండి కనువిందు చేస్తూ చీకటిలో చందమామల ఆ అబ్బాయి ప్రత్యక్షమవుతాడు. మంచి మనిషి చిత్రం కోసం పి. సుశీల ఘంటసాల పాడిన పాట, రచన శ్రీ

అంతా వృధా అయింది అనుకుంటున్న తరుణంలో మబ్బుల చాటు నుండి కనువిందు చేస్తూ చీకటిలో చందమామల ఆ అబ్బాయి ప్రత్యక్షమవుతాడు. మంచి మనిషి చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట, రచన శ్రీశ్రీ, సంగీతం సాలూరి రాజేశ్వరరావు, టి చలపతిరావు.

ఉదయం తాను చూసిన శ్రీనివాసుని రూపం మనసులో గాఢంగా ముద్రించుకుపోయిన భావనతో పద్మావతీదేవి ఒంటరిగా తన తోటలో విహరిస్తోంది. అతని మీద తన మనసులో అమేయంగా అప్రమేయంగా కలుగుతున్న ఆ ప్రేమ భావాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అలజడిరేగిన హృదయంతో చెలించిపోతోంది. తన మనసుని హరించిన ఆ నవమన్మధుడు ఎవరో, ఎక్కడివారో, ఎక్కడికి వెళ్లారో ఏమీ తెలియనితనంతో అతనిని తిరిగి ఎలా చూడాలో తెలియక తపించిపోతుంది పద్మావతి. తొలిసారిగా చూసిన చూపులతోనే మనసుని తన నుంచి హరించాడని, అనుమతి లేకుండానే తన మనసుపై వలపుని చిలికాడని, అతనిని చూసిన మోహావేశంలో తన గురించి అతని భావమేమిటో తెలుసుకోకుండానే తన హృదయాన్ని అతనికి అర్పించుకుంది. దివ్యతత్వాన్ని పరోక్షంగా పద్మావతి మాటల్లో పలికించారు కవి. అలౌకికమైన ఆనందం.

ఆనందలోకపు అంచుల్లోకి మనల్ని తీసుకెళ్లే ఈ మధురమైన గీతం శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోనిది. పాడినవారు ఘంటసాల పి సుశీల. రచన ఆత్రేయ. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

కారులో షికారు చేస్తున్న ఓ ప్రేమికుడికి ఆ పగలు రేయిలా తోస్తోందట. దానికి కారణం చల్లని వెన్నెల కురిపించే జాబిలిలాంటి తన ప్రియురాలట. మనోభావం ఎక్కడ బయటపడుతుందేమోనని, మాట్లాడటం లేదని మాటలాడాలనుకున్న కనులను

రెప్పలతో ఏమార్చుతోందని, సిగ్గులొలికే తన బుగ్గలు ఎక్కడ తనకు నిజాన్ని చెబుతాయేమోనని దోబూచులాడుతోందట తన ప్రియురాలు. తెరపై అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి అభినయించిన తీరు నయన మనోహరం. పి పుల్లయ్య దర్శకత్వంలో 1962 విడుదలైన సిరి సంపదలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను చారుకేశిరాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు మాస్టర్ వేణు, రచన ఆత్రేయ.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు. ఇంతటితో ఈ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 102.8 MHz పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.